ృణుతం పరమీప్సితం ఇత్యుక్తవంతో తౌ మూఢో గర్వేణ శ్రీపతిం ధురి యుష్మద్వరం ననందావహ త్వం వృణేష్వేప్సితం వరం ఇత్యు

మూలమూర్తిర్మూల గురుర్మూలశక్తిశ్చ మూల్యక మూఢపాప వినిర్ముక్తో మూకదోష విభంజన మూర్ఖారిర్మూల పాపఘ్నో మూలతోరికులాంతక మూలాసురకులధ్వంసీ మూర్ఖదంత ప్రభిన్నక మూలవాతాదిరోగఘ్నో మూలర్క్షారబ్ధ

ప్రత్యేకః ప్రథమారంభః ప్రజంభః ప్రకృతీపతిః ప్రతిపన్ముఖదర్శాంతతిథిరాశ్రక్షపూజితః ప్రార్థనాఫలసంపూర్ణః ప్రార్థితార్థఫలప్రదః ప్రద్యుమ్నః ప్రభవాద్యద్రవందితః ప్రమథ ప్రభుః ప్రమథబృందవినుతః ప్రమథబృందశోభితః ప్రమథబృందసమ్ముఖః ప్రమథబృందమధ్యకః ప్రమథార్చితయుగ్మాంగ్రిః ప్రమథస్తుతవైభవః ప్రమథస్తుతిసంతృప్తః ప్రమథానందఘోషితః ప్రథమద్వారగర్భాంత ప్రమథేశానపాలితః ప్రమథబృందసుప్రీతః ప్రమథాధిష్ఠితాలయః ప్రధానపురుషాకారః ప్రధానపురుషార్థదః ప్రధానపురుషాధ్యక్షః

ప్రధాన బ్రహ్మ తత్వజ్ఞ ప్రధాన బ్రహ్మచర్యభృతే ప్రధాన బ్రహ్మరంధ్రాంత ప్రధాన బ్రహ్మపీఠక ప్రధానలింగ సంభూత ప్రథమావరణాశ్రిత ప్రథమావరణేయామ్యదిముఖ ప్రకటాద్భుత ప్రజ్వాలాగ్ని ప్రతీకాశ ప్రజ్వలార్కాయుత ప్రభ ప్రభేందుకోటిసదృశ ప్రతిపత్రం త్రిలోచన ప్రజాసభక్తరహిత ప్రజాసార్థలఘు ప్రద ప్రజాగాద్యఖిల సరిత్సానపుణ్యఫలప్రద ప్రభావసంపద్విభవ ప్రద ప్రారబ్ధనాశన యథార్థో యజమానశ్చ యజ్ఞభుగ్ యజ్ఞసాధన యజ్ఞకర్తా యజ్ఞభర్తా యజ్ఞేశో యజ్ఞభోజన యశస్కరో యశస్వీ చ యజ్ఞేష్టో యజ్ఞనాశన యాజ్ఞవల్క్యముని ప్రీతో యజ్ఞకోటిఫలప్రద యజ్ఞోపవీతి యజ్ఞేశ వందితశ్చేష ప్రద యాజుషో యాజుషాధీశో యజుర్వేదమను ప్రియ యమాంతకోయమభయధ్వంసీయామ్యముఖోజ్వల యమునాళిజటాజూటో యమానుజసమర్చితః యంత్రో యంత్రాలయో యంత్రీ

మోహనం నామ కవచం మంత్ర విగ్రహం సర్వత్ర దుర్లభం లోకే సారాత్ సారతరం మహతి అష్టోత్తర శతావృత్తి పురశ్చరణముచ్యతే ప్రాతర్ మధ్యాహ్న కాలే చ సాయం కాలే విశేషతః త్రిసంధ్యం యః పఠేద్ ధీమాని సర్వకార్యాణి విందతి ధనార్థీ ధనమాప్నోతి పుత్రార్థీ పుత్రవాన్ భవేతి సర్వసిద్ధిమవాప్నోతి ఖేచరత్వాదిమేళనం ఘుటికాంజన భేతాళ పాదుకా యక్షిణీ జయం కార్యసిద్ధిం మంత్రసిద్ధిం శాస్త్రసిద్ధిం చ భైరవీ సర్వాన్ కామానవాప్నోతి సర్వశాస్త్రార్థవిద్భవేతి శివపూజారతో నిత్యం భస్మరుద్రాక్షభూషణః మంత్రసిద్ధిమవాప్

వామపాదం చతుర్భుజం స్ఫాటికీమక్షమాలాం చ జ్ఞానముద్రాం చ పుస్తకం హుతాశనం చ హస్తేన దధానం స్ఫటికోపమం నీలకంఠం త్రినేత్రం చ జటామకుటధారిణం గంగాధరం చంద్రచూడం పార్శ్వస్థితమహావృషం శుద్ధస్ఫటికమాలాఢ్యం శుక్లయజ్ఞోపవీతినం శుక్లమాల్యైశ్చ వివిధైః శుక్లగంధైరలంకృతం దేవం ప్రసన్నవదనం ఫణికుండలమండితం గ్రైవేయైరంగుళీయైశ్చ కటకాద్యైః సుశోభితం ముక్తాకేయూరహారైశ్చ కింగిణీభిరలంకృతం వ్యాఘ్రచర్మాంబరధరం విద్యాదా

0: పత్తి అనే సైన్య వ్యవస్థ ఎలా ఉంటుందో రాజనీతి శాస్త్రాధారంగా చెప్పుకున్నాం ఇక్కడ. అంటే వేద శబ్దాల్లో మనం గ్రహించాలి ఇది. ఏకో రథో గజశ్చైకో నరా పంచ పదాయతాః త్రయశ్చతురగాస్తజ్ఞైః పత్తిరిత్యభిధీయతే. పత్తి అంటే ఒక రథము, ఒక ఏనుగు, ఐదు పదాతి బలం, నాలుగు గుర్రాలు, వీటితో కూడితే దీని పత్తి అంటారు. ఇలాంటి పత్తిలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటికి పతి అయిన వాడు పత్తినాం పతయే నమః అని. దీన్ని మనం వేదాంత పరంగా అన్విస్తే గుర్రాలు ఏమిటి, నరులు ఏమిటి, అశ్వములు ఏమిటి లోపలే కనబడతాయి, వాటికి పతి అయిన వాడు అని ఇంద్రియాల పరంగా వ్యాఖ్యానించుకోవచ్చు. నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. ఇది ఈ అనువాకంలో ఆఖరి మంత్రం, చాలా గొప్ప మాటది. కృష్ణవీతాయ, యుద్ధానికి వెళ్లే సోల్జర్ ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు పరమేశ్వరుడు ఇక్కడ. ఎందుకంటే ఈ మంత్రములన్నీ కూడా శివుణ్ణి స్తుతిస్తూ వాడినవి. త్రిపురాసుర సంహార సమయంలో దేవతలందరూ రుద్రం చేసేత్తానికి, అది విశేషం. అప్పుడు ఈ అందమంతా చూపించాడు వాళ్ళకి. మనకంటే కైలాసపతి ముందు నిలబడి నమస్కారం చేస్తున్నాం, వాళ్ళు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేస్తున్నప్పుడు చూశారు. ఆ ఏమి చక్కగా చేశాడు ఆయన. ఆ చేసి ఇంటికి వస్తున్నట్ట, ఆ వస్తున్నప్పుడు పార్వతీదేవి హారతిచ్చి విజయం సాధించిన ఆ స్వామిని పిలుస్తూ ఉంటే దేవతను స్తోత్రం చేసేట. అప్పుడు ఆయన నిలబడి ఉన్నాడు ఆ ధనస్సు పెట్టి. ఆ నిలబడి ఉన్నప్పుడు కృత్స్నవీతాయ కవచం వేసుకున్నట్ట. ఆ కవచం వేసుకున్న శివుడు కృత్స్న, మొత్తము వీత వ్యాపించి కవచం చేసినటువంటి కృత్స్నవీతాయ, మొత్తము కప్పుకున్నటువంటి వాడు కృత్స్నవీతాయ. ఈ కవచం కట్టుకుని ఏం చేశాడు యుద్ధంలో? ధావతే, పరిగెత్తట యుద్ధంలో. అంటే ఎందుకు పరిగెత్తాడు? తన దెబ్బ నుంచి తప్పించుకోవాలని పరిగెత్తే రాక్షసుల వెంట పరిగెత్తి మరీ వెంటాడు కొట్టాడు ఒక్కొక్కరిని. అందుకు ధావతే, ఊరికినే పరిగెత్తి ఎందుకు కొట్టాడండి అంటే సత్వనాం పతయే నమః. సత్పురుషులకి పాలకుడు గనక వారిని కాపాడడానికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని హింసించడానికి వెళ్ళాడు. వీళ్ళని కాపాడేందుకు, శత్రు సంహారం కోసం ధావతే, ఎంత దూరమైనా పరిగెడతాడు. శత్రువు అలసిపోవాలే తప్ప ఈయన మాత్రం పరుగాపడు. వాణ్ణి పట్టి కొట్టి సత్వరాంపతయ నమః, సత్పురుషుల్ని కాపాడుతాడు. ఈ ప్రతాపం పరాక్రమం దేనికంటే దేవతాశక్తుల్ని సాత్విక శక్తుల్ని కాపాడేందుకు పనిచేస్తాడు గనక. నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాంపతయ నమః. ఈ గ్రేట్ వారియర్ అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే అని ఇంకా ఎన్నో రూపాలతో మనకు కనిపిస్తుంటాడు ఇక్కడ. అలాంటి ఒక యుద్ధ విద్య అధిష్టాత అయిన ఈశ్వరుని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో ఈ సమాజంలో చూడండి. అందుకే మనం ఇక్కడ కూర్చుని హాయిగా అన్నం తింటున్నామంటే అక్కడ చలిలో కూడా ఆ దేశపు సరిహద్దుల వద్ద నిలబడి ఎవరైతే కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతే నమః తమని తాము కాపాడుకుంటూ పరుగులు పెడుతూ ఆయుధాలు ప్రయోగిస్తున్నటువంటి ప్రతి సైనికుడు ఒక రుద్రుడే, వాడికి నమస్కారం చెయ్యని చెప్తోంది రుద్రం. అది విశేషం. నీ దేశాన్ని పాలించే వ్యవస్థలో కూడా శివుడున్నాడు అని ఎందుకు మన అభిషేకంలో వాడుతున్నాం అంటే, నా దేశాన్ని పాలించే సైనికుల్లో కూడా ఓ పరమేశ్వర నువ్వే ఉండి వాళ్ళని ప్రోత్సహింపజేసి నా దేశాన్ని కాపాడు అని ఇక్కడ మనం శివుడికి అభిషేకం చేస్తూ కోరుకుంటున్నాం. తద్వారా దేశంలో దేశం పట్ల మనకున్న బాధ్యతని నెరవేర్చుకుంటున్నాం. చూసారా ఎంత విశేషమైన లక్షణం ఉందో? సైనికుల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడని దర్శించాలి. అది విషయం. ఇదండి వేదం అంటే, ఇదండి భారతీయ విద్య అంటే. ఇవన్నీ మనం విడిచిపెట్టివేవి అక్కర్లేదు. ఏదో ఆత్మ పరమాత్మ ఎందుకండి అనవసరపు అన్నీ కూడా? ఇవన్నీ లేకపోతే మనం ఇక్కడ ఆత్మ పరమాత్మను కూర్చోగలమా చెప్పండి? దేశం నిండా యుద్ధాలు జరుగుతున్నా మనం కూర్చొని రుద్రం చెప్పుకోగలమా? అక్కడ ఆయన ధావతే సత్వనాం పతయే నమః, కృష్ణవీతాయ పత్తీనాం పతయే నమః, దూతాయ ప్రహితాయ ఎన్ని ఎన్ని రకాలుగా నడుపుతున్నాడో ఆ మహాయుద్ధ స్వరూపుడైనటువంటి ఈశ్వరునికి ఇక్కడ నమస్కారం చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి మరొక అర్థం ఉంది. నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. సత్వనాం అంటే సత్వము కలవారు అనర్థం. సత్వం అంటే బలం, ప్రాణశక్తి సత్వం. ప్రాణశక్తిని సత్వం అంటారు. ఈ బలం ఎవరైతే ఉందో ఆ బలాలు ఉన్నవారన్నిటికి పతి ఆయన. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడో అతను సత్వనాం పతయే నమః. అందరిలోని సత్వం ఉంది. ఈ సత్వం అంతా ఆయన వల్లే వస్తున్నది. ఈ సత్వం ఎక్కడుంది? కృత్స్నవీతాయ. కృత్స్న అంటే అంత, వీత అంటే వ్యాపించుట. ఈ బలం ప్రతి వాడికి అపాదమస్తకం వ్యాపింపజేసేవాడెవడు? ఆ వ్యాపింపజేసేటప్పుడు ఆ శరీరంలో ప్రసరించుతూ పరిగెడుతున్నట్టుగా పెడుతుంది ఈ బలం. ఎక్కడో బుద్ధి ఒక ఆర్డర్ వేస్తే ఆ ఆర్డర్ని ఆజ్ఞని వెంటనే అందుకుని పాదం దగ్గర స్పందన వస్తున్నది. మనం నిద్రపోతూ ఉంటే మన ఒంటి మీద దోమ వాలితే మన చెయ్యి వెళ్ళి దాన్ని కొడుతుంది. ఎవడా పని చేస్తున్నాడు లోపల, మనకు మెలకోలేదే, ఎవడా పని చేస్తున్నాడు లోపల. నీకు అది వాలిన ఉత్తర క్షణం అది కుట్టిన దానికన్నా వేగంగా మెదడు నుంచి సంకేతం చేతి దాకా వెళ్ళి నీవు నిద్రపోతున్న పిడీమును కొట్టాడంటే అక్కడి నుంచి ఇక్కడికి ధావతే పరిగెడుతూ వెళుతుందో చైతన్యం. అందుకే నమః కృష్ణ వీతాయ ధావతే సత్వరాంపతే నమః. బలం అనే వ్యవస్థ అంటే డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ బాడీలో ఎలా ఉందో చూడండి. ఇక్కడ దేశానికి ఉండడం పక్కన పెట్టండి, నీ శరీరంలో డిఫెన్స్ సిస్టమ్ నడుపుతున్న రుద్రుడికి నమస్కారం. అందుకే శివుడికి అభిషేకం చేస్తే మనలో డిఫెన్స్ సిస్టమ్ కూడా బాగుంటుంది, మనలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగుంటుంది. ఇందాక చెప్పినట్లు నీలో నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నవన్నీ చక్కగా పనిచేయడానికి రుద్రాన్న అధ్యయనం చేయి అది చెప్పడం. మన లోపల డిఫెన్స్ సిస్టమ్ అంతా ఆయనే కాపాడుతున్నాడు. ఏ ముల్లో రాకపోతే మనకు తెలియకుండానే కన్ను మూసుకుంటుంది ఎవడి డిఫెన్స్ సిస్టమ్ పెట్టిన వాడు. మన లోపల చేరిన రోగాన్ని పరిష్కరించగలిగే వ్యవస్థ మన లోపలే తయారు చేసినటువంటి మహానుభావుడా పరమేశ్వరుడు. మనకు తెలియకుండానే అంత తొందరగా అనుగ్రహిస్తాడు. కృత్స్న వీతాయ ధావతే సత్వనాం పతయే నమః అని బలములకు పతి అయిన పరమేశ్వరుడికి నమస్కారం అన్నారు. మరి ఒక విధంగా సత్వనాం పతయే నమః అంటే సత్పురుషులు సత్వము కలవారు అని అర్థం. భక్తులకి సాత్వికులు అని పేరుంది కదా, ఇలాంటి భక్తుల్ని కాపాడేవాడు కనుక సత్వనాం పతయే నమః. ఈ భక్తుల్ని కాపాడడానికి ఆయన ఏం చేశాడయ్యా అంటే కృత్స్న వీతాయ అంతటా వ్యాపించిపోయేట. ఎందుకంటే పాపం ఈ భక్తుడికి ఎక్కడి నుంచైనా రక్షణ ఇవ్వడానికి ఎక్కడైనా వ్యాపించి కూర్చున్నట్టు ఆయన. అందుకే భక్తుడు అంటాడు భగవంతుడు ఎందుకు అంతటా వ్యాపించాడు అంటే నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అన్నట్టు. అది భక్తుడు అంటాడు. కృత్స్న వీతాయ భక్తుడికి అన్ని వైపులా వ్యాపించి కాపాడుతూ ఉంటాడట. ఆ కాపాడడం ఎలాగంటే ధావతే పరిగెడుతూ కాపాడతాడట. ఎందుకండి పరిగెత్తడం, ఆయన అంటే ఈ భక్తుడు పరిగెడుతున్నాడు కనుక వాడి వెంట ఆయన పరిగెడతాడట. అదే మనకి ఈ విషయానికి ప్రమాణం బ్రహ్మవర్త పురాణంలో కృష్ణుడు నారదుడితో చెప్తాడు, మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. మహాదేవ మహాదేవ మహాదేవ అని ఎవడైతే అంటూ ఉంటాడో వాడి వెంట శివుడు పరిగెడుతూ ఉంటాడట. అది ఎలాగుంటే దూడ వెంట ఆవువలే గౌరీశ పార్వతీ సమేతుడే వాడి వెంట పరిగెడుతూ ఉంటాడట. అందుకే కృష్ణ వీతాయ ధావతే సత్వనాంపతే నమః. అలాగ తన భక్తుడి వెంట పడి కాచుకునేటటువంటి భక్త రక్షకుడైన పరమేశ్వరుడు ఈ మంత్రంలో చెప్పబడుతున్నాడు. ఇందులో ఏ అర్థం తీసుకోవాలండి, అన్ని అర్థాలు తీసుకోవాలి. అన్ని అర్థాలు ఇచ్చేవాడు ఆయనే గనక అన్ని అర్థాలు ఇందులోనే నిబిడీకృతమై ఉన్నాయి. అదేవిధంగా విశ్వంలో ప్రతి అణువులో కృష్ణ వీతాయ వ్యాపించిపోయి ఉన్నాడు. వ్యాపించిపోయి ఒక చోట అలా స్టాటిక్గా లేడు ఆయన, డైనమిక్గా ఉన్నాడు. ఆ వ్యాపించే అణువు నిండా ధావతే నిరంతర నిరంతర చైతన్య రూపంలో ప్రవహిస్తూనే ఉన్నాడు. ప్రతి అణువులో కూడా నిరంతర గమనం ఉంది. ఆగని గమనమే పరుగు అంటే ఆ పరుగుని మనం అంచనా వేయడం అంత వేగంగా పరుగెడుతుంటాడు ఆయన. కాంతిలో పరుగుంది, జలంలో పరుగుంది, వాయువులో పరుగుంది, మీరు గమనించితే అణువులో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ వాటర్లో పరుగుంది. ఇలా ప్రతి అణువులో కూడా వ్యాపించిన చైతన్యంతో నిరంతరం పరుగు తీస్తున్నవాడు సత్వనాం పతయే నమః. విశ్వమంతా వ్యాపించినటువంటి బలములకు పతిగా ఉన్నటువంటి వాడు అనే అర్థాన్ని కూడా ఈ మంత్రం చెప్తున్నది. ఈ మంత్రంతో మనం స్వామిని భావించినప్పుడు ఆయన తప్పకుండా మన వెంట ఉండి కాపాడుతాడు, ఉండి కాపాడుతున్నాడు. ఈ రెండు అభయాలు కూడా మనకు వస్తాయి. అలా ఈ అనువాకం మనకు పూర్తయి అటు మూడవ అనువాకంలోకి, తృతీయ అనువాకంలోకి ప్రవేశిస్తున్నాం. నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమః. సహించే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అంటున్నాడు. సహనం పరమేశ్వరుడు అంటే సామాన్యుడు కాదు, సహమానాయ సహించేవట. అన్నీ సహిస్తాడండి. సహించుట అంటే భరించుట మోయుట ఇవన్నీ కూడా. ఎలా సహిస్తున్నాడండి ఈ సమస్త విశ్వాన్ని భువనాన్ని అన్నింటినీ సహించట్లే ఆయన. ఈ సహించి ఉండేటువంటి వాడు అలాగే ఎవరు ఏమన్నా సహించగలడు ఆయన. ఎంతకాలం వాడు తిట్లు తిడుతూ ఉంటే వంద అయ్యేవో లేవో లెక్క పెట్టుకుని కూర్చున్నాడు ఆయన కృష్ణుడు. ఎవరికైనా కోపం ఉంటే మొదటి తిట్టుగా సర్వం లేస్తాడు, వందింటికి లెక్క పెట్టుకుంటున్నాడు అంటే అర్థం ఆ తిట్లేవి ఆయనకి పట్టటమే లేదు, అన్ని సహిస్తున్నాడు ఆయన. వాడి తిట్లో లెక్క ఆయన లెక్క అంతా వాడు ఆయువు ఎప్పుడు మూడిందా అనే లెక్క. దానికి ఇది ఆయనకి అంకెల్లా పనికి వచ్చే తిట్లంతే, తిట్లేవి ఆయనకి పట్టవు. అందుకే సహమానాయ దక్షుడు ఎన్ని తిట్టాడండి శివుణ్ణి, ఏమి పట్టించుకోలే, పట్టించుకుంటే అంతవరకు కూడా బతికి పట్టగట్టగలిగాడు కాదు, ఊరుకున్నాడు ఆయన. సహమానాయ, ఆఖరిగా నవమానాంచాలని యజ్ఞం చేశాడు దక్షుడు. ఆ విషయం నారదుడు చెప్పాడు, పాపం ఆపుకోలేక, నిన్ను అవమానించాలని యజ్ఞం చేస్తున్నాడు. అవునా, సరే వాడు సరదా వాడిది కానీ లే అన్నాడు. లోకంలో ఒక యోగే నిందాస్తుతులను పట్టించుకోడే, మరి యోగీశ్వరేశ్వరుడైన పరమేశ్వరుడికి పడతాయా? పట్టవు. ఆయనకు పట్టవు కానీ ఆయన భక్తులు ఊరుకోకూడదండో, అదే విశేషం. మన దేవుళ్ళని ఎన్ని తిట్టా మనం ఊరుకుంటే మనం చవటను అవుతాం, అంతేగాని పరమేశ్వరుడు ఏమి చేయడు. ఆయనకి ఏమవసరం అండి, మనకు అవసరం. స్వామి నీ గుళ్ళని దెబ్బతీస్తుంటే నువ్వు ఊరుకున్నావా అంటే ఆయన ఊరుకుని ఉంటాడు. ఆయనకి ఎందుకు గుడి, గుడి మన కోసం, భగవంతుడి కోసం కాదు. అందుకు మనం కాపాడుకోవాలి మన దేవుణ్ణి. అందుకు ఆయన సహించని, మనం మాత్రం సహించకూడదు. మనలో మళ్ళీ ఆ వేడి పుట్టించేది ఆయనే పుట్టించాడట, అది విశేషం. అందుకు సహించాడు ఎంతవరకు, దానికే ఆయనకు తెలిసి ఎవడికి ఎప్పుడేమి ఇవ్వాలో, కర్మఫల ప్రదాత. అలా సహిస్తూ ఊరుకుంటాడా? అందుకే ఎప్పుడైతే సతీదేవి వెళ్ళి దేహత్యాగం చేసిందో అప్పుడు ఆయన నుంచి వచ్చారు వీరభద్రుడు వారు, ఎందరో శక్తులు. వీళ్ళు వెళ్ళి ఊరుకున్నారా? నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః. నివ్యాధిన బాగా కొట్టేవట, అవ్యాధిన ఆ కొట్టడం కూడా ఇంకా మిగల్చకుండా అన్ని వైపుల నుంచి కొట్టేట. అందుకే అంత సహనశీలి ఎవడూ లేడు, అంత చితక బాధేవాడు కూడా ఎవడూ లేడు. అలా అవ్వాలండి భారత జాతి. అప్పుడే ఈ సహనము అంతే, బాధుడు కూడా అంతే అయినప్పుడు అది క్షాత్రం అంటే. ఈ క్షాత్రాన్ని పాంచజన్య శంఖంతో ఊది నూరి పోసాడు శిక్ష పరమాత్మ. అది పట్టుకుని మనం పనికిమాలిన అహింస కోసం వాడుకున్నాం. కానీ అది గొప్ప విశేషమైనటువంటి క్షాత్రధర్మాన్ని చెప్పిన గీత అది. అందుకే సహమానాయ నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః. సహించేవాడు ఆయనే, అన్ని విధాల చెదగ బాధి పరాక్రమం చూపించేవాడు ఆయనే. అలాగే సహమానాయ అంటే ఎదుర్కొనేవాడు అని. ఒక దాన్ని పట్టుకున్నాడు అంటే అర్థం దాన్ని పట్టుకోగలిగే శక్తి ఉన్నవాడు అని కదా అర్థం. అందుకే తన మీదకు వచ్చే ఎలాంటి శత్రువుడైనా సహమానాయ అటాక్ చేయగలిగేవాడు అని అర్థం సహమానాయ అని. అలా అటాక్ చేయడమే కాకుండా మళ్ళీ వాడు లేవకుండా కొట్టాలి, అది విశేషం. నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః అని నమస్కరించారు. ఈ వ్యవస్థలో కూడా పరమేశ్వరుడుండి మన పాపాలని అనేక రూపాలలో దెబ్బతీస్తూ ఉంటాడు ఆయన. కర్మక్షయం మొదలైన రూపాల్లో ఒక్కసారి ఏం బాధుతాడో భగవంతుడు మనని. అయ్యా ఏమిటి ఇన్ని వేదనలు ఇన్ని బాధలు, తల విరిగిపోతుందండి అంట. ఆ లోపల తలని హింసించే ఒక శక్తిని పెట్టాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడో చేశారుగా అనుభవించు. నివ్యాధిని అవ్యాధిని నాం పతయే నమః. ఎన్నో ఎన్నో మన జీవిత అనుభవాలు చూస్తే. అందుకే పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో నుండి వ్యవస్థ నడుపుతున్నాడు అని ఇక్కడ నుంచి మనకి చాలా అద్భుతమైన వృత్తి కల వాళ్ళందరినీ స్తోత్రం చేస్తాడు. ఇక్కడ ఒకే వృత్తి వాళ్ళని, ఆ వృత్తిలో వెరైటీస్ చూపిస్తూ ఉంటాడు. ఒకటే వృత్తి వాళ్ళని. వాళ్ళెవరు అంటే చోర వృత్తి శిఖామణుల్ని. చోర శిఖామణుల్ని ఇక్కడ నుంచి వర్ణిస్తాడు చూడండి. ఇంతమంది దొంగలుంటారా అని కూడా మనకు ఆశ్చర్యమవుతుంది. అంటే ఇదేదో దొంగతనం నేర్చుకోవడానికి పాఠంలో ఉందండి అని మళ్ళీ స్టడీ చేయద్దు దయచేసి. దొంగలను గుర్తించడానికి పాఠంగా వాడుకోండి చాలు. దొంగతనాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో గుర్తించి బాగుపడడానికి వాడండి, కానీ దొంగతనాలు ఎన్ని రకాలుగా చేయొచ్చో తెలుసుకోవడానికి కాదు. ఇక్కడ ఈ మాటతోనే అర్థమవుతుంది ఈ వ్యవస్థలో ఉన్న అందం ఏమిటో. నమక్క కుభాయ నిషంగిణే స్థేనానాం పతయే నమః అని ప్రారంభిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం గమనించినప్పుడు రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం అని చెప్పాం. ఈ రెండు మహాయోగాలు, అది ఉంటేనే భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం అన్నీను. ఈశ్వర సాక్షాత్కారం మాత్రం విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. మిగిలినవన్నీ సాధనా యోగాలు, కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగాలు సాధనాపరమైనవి. సిద్ధయోగాలు ఏవి అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. ఇక్కడ ఈశ్వరుడు అనుభవానికి వస్తున్నాడు మనకి. రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. అది మనం మాటి మాటికి గుర్తుపెట్టుకోవాలి. విశ్వం అంటే ఏమిటి? మంచి ఒక్కటేనా విశ్వం? మనకు కావలసిందేదో అదే ప్రపంచంలో ఉందనుకోవడం భ్రమ. అలాగే ప్రపంచంలో ఘోరాఘోరాలు రెండింటికి అంటకుండా సాక్షిగా చూడగలిగితే రెండింటి యందు వ్యాపించిన శివుడే కనిపించి నిజమైన త్రిలింగం కనిపించగలం జీవితాన్ని మనం. అలా చూడగలిగే స్థితికి మనం వెళ్ళినప్పుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వడమే కాక ఇందువల్ల మరో ప్రయోజనం ఏమిటి అంటే చోరాది రూపాలతో నీ మీద అటాక్ చేయడానికి ఎవరెవరైతే ఉన్నారో వారి యందు ఉన్న రుద్ర చైతన్యానికి నువ్వు నమస్కారం చేస్తే ఆ చోరాదుల యొక్క ప్రభావం నీ మీదకు రాదు. అందుకే మంత్రశాస్త్రాల్లో చోర భయం ఉత్సాదయోత్సాదయ, విషసర్ప భయం శమయ శమయ, చోరాన్ మారయ మారయ, మమ శత్రువును చాటయోచ్చాటయ అని అంటే, అబ్బే ఇలాంటి మంత్రాలన్నీ చెప్పకూడదండి, అమ్మో ఇతరులు హింస కోరడమా అలా అనుకునే మనం హింసకు గురి అయ్యే స్థితికి వెళ్ళిపోయాం. మనల్ని హింసించేవాడు హింసింపబడాలని కోరుకోవడంలో తప్పేమీ లేదండి. అందుకే ఇక్కడ చోరభయముత్సాదయోత్సాదయ చోరాన్ మారయ మారయ అని అన్నారు ఇక్కడ. అయ్యా చోరభయాన్ని పోగొట్టు, చోరభయాన్ని పోగొట్టు. అందుకు మనం ఈశ్వరారాధన చేసినప్పుడు మనం ఎన్ని సంపాదించుకున్నామో అవన్నీ రక్షింపబడాలి అంటే చోరాదులు మన మీద అటాక్ కాకుండా జరుగుతుంది. ఉదాహరణకి జరిగిన ఒక ఘట్టం మీకు చెప్తున్నాను, తెలుసుకోండి. ఒరిస్సా రాష్ట్రంలో ఒక ప్రాంతం దగ్గర జరిగినది, వారు చెప్పగా విన్నది. ఆ ఇల్లు మాత్రం నిత్యం ఆ ఇల్లాలు ఇంటి ఆయన వీళ్ళందరూ ఈశ్వర భక్తులు, శివారాధన చేసుకుంటూ ఉంటారు. ఆ వీధిలోకి దొంగల గుంపు వచ్చింది, అందరూ తలుపులు వేసుకున్నారు భయపడి. అది ఊరికి కొసలో ఉండేటువంటి శివార్ల గ్రామాలు అంటారే అలాంటిది. ఆ వచ్చినప్పుడు ఇళ్ల తలుపులు పగలగొట్టి కత్తులు చూపించి నానా భయంకరంగా దోచుకున్నారు. ఆ అలజడి వీధి అక్కడి నుంచి మొదలైంది వీళ్ళ చివరిల్లు. చిత్రం ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఈ ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు. దీని అర్థం ఏమిటి? ఇలాగే ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె చెప్పి, ఈ దొంగ అందరూ ఇలా వస్తూ మా ఇంటికి వచ్చి కత్తి చూపించినప్పుడు నాకు కేవలం కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని అనుకున్నాను, ఇంకోటి అనుకోలేదు అని ఆ పిల్లవాడి దగ్గర కత్తి పెట్టేట మేడం. పెట్టినప్పుడు ఈమె ఉండి ఒక మాట అనేసిందిట, కృష్ణ కృష్ణ కృష్ణ అనుకోరా, నీకేం పర్వాలేదు అంటే, వాడన్నట్టండి కృష్ణ కృష్ణ అనుకుంటే అన్నీ ఇస్తాడా అన్నట్టండి దొంగ, అన్నీ ఇస్తాడు. వెంటనే నాకు కత్తి మడిచి నమస్కారం పెట్టండి పెట్టి జరిగిన ఘట్టం ఇది. అంటే ఈమె పెద్ద దొంగ తలుచుకుంది అక్కడ. వాడున్నాడే వాడు మహా దొంగ, కృష్ణుడు ఎంత దొంగో ఆ దొంగతనం చూపించడానికి భాగవతం ఎంత పనిచేసిందండి. ఇవి నేను జరిగిన ఘట్టాలు, నాకు వాళ్ళు వచ్చి చెప్పిన ఘట్టాలు నేను మీకు చెప్తున్నాను అంతే. ఇలా ప్రతి వాడు అనుభవంలో తప్పకుండా కనిపిస్తుంది. మనను బాధించేవి మన దాకా రాకుండా చేయడానికి చోర రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అంటే చోరుణ్ణి తిట్టడం కాదు, ఆ చోరుణ్ణి కూడా స్టడీ చేయండి, వాడికి ఎంత గొప్ప శక్తినిచ్చాడండి భగవంతుడు చోరుడు గురించి. నిజంగా ఇది ఒక్కడ అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. అందుకే హరి ఒక్కడు హరుడొక్కడు అర్థమైతే చాలు. హరుడైనా హరి అయినా వేదమిచ్చిన ఇద్దరు దొంగలు వాళ్ళు మనకి, హరి హర. గుడి మారిందే తప్ప లక్షణం మారలేదు వాళ్ళకి. వాళ్ళు గుడులు మారే అని చెప్పి మనం కొట్టుకుంటున్నాం, కానీ వాళ్ళ లక్షణం మాత్రం మారలేదు. వాళ్ళిద్దరూ హరి అన్నా హరుడన్నా దొంగలే, వాడు పెద్ద దొంగలండి. అందుకే ఆ దొంగకి పనప్పు చెప్పాలి. దొంగ అంటే దోచుకునేవాడు. ఆ దోచుకునే లక్షణం ప్రపంచంలో అన్ని చోట్ల పెట్టాడు. అది మనం పరిశీలించడానికి మొదలు పెడదాం. ఇక్కడ ఇన్ని రకాల దొంగల్ని చూపిస్తున్నాడు చూడండి. కకుభాయ అంటే మహత్వశక్తి గలవాడు, దొంగలా కనిపిస్తున్నాడని చెప్పి ఏమీ లేనివాడు, లేకపోతే వంచనలు చేసేవాడే కాదు. దొంగల రూపంలో ఆయన తన చైతన్యాన్ని ప్రసరించినప్పటికీ ఆయన మహత్వానికి లోటు లేదు. అందుకే కకుభాయ అని ముందే చెప్పేశాడు. కకుభాయే ఆయన స్వామి ఎలా ఉన్నాడంటే, నిషంగిణే కత్తులు మొదలైనవి పట్టుకు వెళ్ళినటువంటి దొంగల రూపంలో ఉన్నవాడు. స్థేనానాం పతేన మహా, స్థేన అంటే దొంగ అని అర్థం. స్థేనలకి పతి అయిన వాడు, దొంగల నాయకుడికి నమస్కారం అన్నారు. ఇక్కడ తర్వాత శ్లోకం మంత్రంలో నిషంగణ ఇషుధిమతే తస్కరాణాం పతే నమః, ఆయుధాలు ధరించినటువంటి తస్కరల పతి అయిన నమస్కార శివునికి నమస్కారం. తర్వాత స్థాయునాం పతే నమః, ఇది దొంగలే. ఒక్క దొంగలకే స్థేన తస్కర స్థాయు అని మూడు శబ్దములు వేశారు. అంటే దొంగల్లో వెరైటీస్ చెప్తున్నాడు ఇక్కడ. స్థేన అంటే గుప్త చోరులు అని అర్థం, కనబడకుండా దోచుకునే వాళ్ళు. వాళ్ళు మనతోనే ఉంటారు, క్యూలో ఉంటాం, మాటి మాటికి తడుముకుంటూ ఉంటాం, పరుసుందో లేదో సరిగ్గానే, ఎంత అసలు విడిచిపెట్టాం, ప్రతి క్షణం తలుచుకుంటాం, క్యూ నుంచి బయటకు రాగానే ఉండదు. స్థేనానాం పతే నమః, అంత తెలివిగా కొట్టేవాడు అయ్యింది. ఇంకా తస్కరాణాం పతే నమః, మనం చూస్తూ ఉండగానే దొచ్చుకుపోయేవాడు. ఇంట్లోకి వస్తాడు, కట్టి పడేస్తాడు, మనం చూస్తూనే ఉంటాం, లోపలవన్నీ కట్టుకట్టుకుని బాయి చెప్పి విడుపుతాడు వాడు. వాడిని తస్కరాణాం పతే నమః, చూస్తూ పశ్యతో హరుడు. ఇక స్థాయునాం పతే నమః, ఈ దొంగల గురించి చెప్పాడండి. చాలా చాలా మందికి అనుభవం ఉంటుంది ఇలాంటి దొంగలు. స్థాయునాం అంటే యజమానుల దగ్గర చేరి వాళ్లతో పాటు ఉంటూ, మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి, మీ అంతరికి నేను రక్ష అంటాడు వాడు. ఎప్పుడో వీడు ఒక రూపాయి ఎక్కడో మర్చిపోతాడు స్నానం దగ్గర, అయ్యగారు అయ్యగారు రూపాయి మర్చిపోయారండి అని తెస్తాడు. ఆహా, నా దగ్గర ఉన్నవాడు రూపాయి కూడా మర్చిపోకుండా తెచ్చాడని, కానీ రూపాయి కనుకే మర్చిపోకుండా తెచ్చాడనే విషయం వాడికి తెలియదు. ఇలా వాడి నమ్మకాన్ని చక్కగా చూరబెట్టుకుని వాడి దగ్గర అన్నీ జాగ్రత్తగా వ్యవస్థ చేస్తూ చేస్తూ చేస్తూ చిట్ట చివరికి వాడికి సున్నాను చూపించగలడు. ఇలా తన దగ్గర పనిచేస్తున్న వాళ్లలోనే స్థాయువులు ఎక్కువ ఉంటారు. అనేకములైన పెద్ద పెద్ద కార్యాలయాలు మూతలు పడిపోయి ఈ స్థాయువుడు వల్లే స్కాములు నడిపే వాళ్ళందరూ వీళ్ళు మరెవ్వరు కాదు. స్థాయునాం పతయే నమః. వీళ్ళు ఎలా ఉంటారా అంటే వంచతే పరివంచతే. వాళ్ళ దగ్గర అయితే కత్తులు కఠారులు వర్ణించారు నిషంగణ ఇషుదుమతే. వీళ్ళ దగ్గర కత్తి అక్కర్లే కఠారులు అక్కర్లే. వంచతే పరివంచతే, మోసం చేయడం, మోసం చేసిన వాడిని మోసం చేయడం. ఒకడొకడిని మోసం చేస్తే వాడిని మోసం చేసేవాడు మరొకడు. పైవాడికి చాలా ఉక్రోషం వచ్చేస్తుంది మోసపోయేనే అని. ఎందుకు అందరినీ మోసం చేసే నన్ను వీడు మోసం చేసేడే అని దుఃఖం, ఓడిపోయాడు అనమాట మోసంలో. అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. మనం ఏదో ఆటో వాడు 10 రూపాయలు దోచుకున్నాను, వాడి మీద ఎగరగట్టి వాడు చొక్కా పట్టుకు యుద్ధం చేస్తాను తప్ప, మన చేత ఓటు వేయించుకున్నవాడు మనల్ని ఎంత దోచుకుంటున్నాడో మనకు తెలియట్లేదు. తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాం. టీవీలో ఫలానా వాడు ఇలా చేశాడు, ఫలానా వాడు చేశాడు, మొన్నేమో దేవాలయాల స్కాము, ఇవాళ పరిశ్రమల స్కాము, ఇన్ని స్కాములు నడుస్తూ ఉన్నా మనం చూస్తూ ఇక్కడ కూడా ఆటో కూడా 10 రూపాయలు దోచుకున్నాడని మనం ఏదో మోసపోతున్నామని యుద్ధం చేస్తూ ఉంటాం. ఇలా వంచతే పరివంచతే, ఎన్ని వంచనలండి. మన పక్కకే వస్తాడు, ఎంతో సంపద దాచుకున్న మన మతం మధ్యకే వస్తాడు, ఒక పాంప్లెట్ ఇస్తాడు, దీనిలో దూరంటాడు, 2 రూపాయలు చూపిస్తాడు, వెళ్ళిపోతాం మనం. ఇలాగ వంచతే పరివంచతే చాలా మంది ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ దోచుకునేవాళ్ళు. అందుకు వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః. ఒకడు వంచన చేస్తూ ఉంటే వాడి కాలమే కాదు, వాడి పైన మరొకడు ఉంటాడు మహావంచకుడు. తాడింతన్నేవాడు ఉంటే తలదన్నేవాడు కూడా ఉంటాడు కదండి. ఇన్ని రకములుగా ఉన్న స్థాయూనాం పతయే నమః. నమస్తృకావిభ్యో దిగాగం సభ్యో ముష్ణతాం పతయే నమః. రకరకాల యంత్రాలు వాడేవారు అన్నారు. దొంగల్లో కూడా చాలా యంత్రాలు ఉంటాయి. బాగా ప్రభుత్వం యొక్క ఆదాయం అంతా ఉండి కూడా పోలీసుల దగ్గర ఉండేటువంటి అరకొరా అనా ఆయుధాలు ఉంటే, దొంగల దగ్గర ఉండే ఆయుధాలు చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది చిత్రం. నమస్తృకావిభ్యో దిగాగం సభ్యో నమో నమః. అలాంటి యంత్రాలన్నీ పట్టుకు తిరుగుతూ ఉన్నటువంటి వారు. ముష్ణతాం పతయే నమః. ముష్ణతాం పతయే అంటే పండిన చేలని దోచుకునేవారు, ధాన్యాదుని దొంగలుండేవారు. ఎన్ని రకాల వాళ్ళని చూపిస్తున్నారు చూడండి. నమో సిమధ్యో నక్తంచరధ్య ప్రకృతానాం పతయే నమః. కత్తులు పట్టుకు తిరిగే వాళ్ళు, బెదిరించి మెడ దగ్గర పెట్టి దోచుకుపోయే వాళ్ళు కనిపించేవాళ్ళు. అలాగే నక్తంచరధ్యః, రాత్రుల వేళ తిరిగేవాళ్ళు అంటే ప్రకృతి కూడా సహకరించాలి కప్పడానికి. ప్రకృంతానాం పతయే నమః అంటే వాళ్ళకి నాయన నన్ను దోచుకోకు అని డబ్బిచ్చేసిన ఒక్కడేనో కొట్టి వెళ్ళిపోతారు వాడికి, లేకపోతే తోచదు వాడికి, హింసించే ధనాన్ని దోచుకుంటాడు వాడు. ఒకటి పొడిచో ఒకటి కొట్టో ఏదో చేయకపోతే తోచదు వాడికి. అందుకు ప్రకృంతానాం పతయే నమః, హింసించి ధనాన్ని దోచుకునేవాడు. నమో ఇషుముద్భ్యో ధన్వావిభ్యశ్చవో నమో నమః. ధనుస్సులు మొదలైనవి పట్టుకుని వాటి సాయంతో బెదిరిస్తూ తిరిగేటటువంటి వారు అని ఇక్కడ దొంగల గురించి ఇంత వివరించాడు. ఆతన్వానిభ్య ప్రతిధానిభ్యశ్చవో నమః. ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం దొంగలు. ఈ మంత్రాల్లో ఉన్న అంతరార్థాన్ని ఇప్పుడు చూద్దాం. అయ్యా, దొంగల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అంటే దొంగడు మనల్ని దోచుకున్నాడు గనక అంటాం, కానీ ఒక్కసారి మనం దోచుకున్నాడు దొంగ అనేటటువంటి ప్రిజుడిస్ భావాన్ని వదిలేసి ఆ దొంగ యొక్క స్కిల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎంత గొప్పగా ఆయన దోచుకుంటున్నాడు అక్కడ. మనం ఉన్న అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మనకు తెలియకుండా దోచుకుంటున్నాడంటే ఎంత గొప్ప. ఎదురుగా వచ్చి బెదిరించి దోచుకున్నాడంటే మనకన్నా గొప్పవాడే కదా, అంతే కదా. ఆ విధంగా దోచుకున్నాడు. మరొకడు మన పక్కనే ఉంటూ నెమ్మదిగా వంచితే పరివంచితే. ఏమి స్కిల్ అండి వాడికి, ఇంత నైపుణ్యం వాడి దగ్గర ఉంది. ఈ నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: దీని ప్రకారంగా అతడు తండ్రి దగ్గర ఆశీర్వచనం తీసుకుని, నీ యొక్క అనుగ్రహం చేత నా తపస్సు ఫలించాలి అని తండ్రికి నమస్కారం చేశాడు. ఎందుకంటే తండ్రి అతడే, గురువు అతడే గనక. వెంటనే సోపి తత్ర ప్రసన్నాత్మా ఫుల్ల పద్మ సమాననః ప్రణిపచ్య తదా సమ్యక్ పితరం మాతరం తథా హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ. ఈ మాట చక్కగా చెప్పాడు చూడండి, సర్వలోక హితముకై పుట్టినవాడు అని చెప్పబోతున్నది. ఎందుకు చెప్తున్నారు? ఇతడి వల్ల సర్వలోకాలకి హితమైన ఒకటి జరగబోతుంది ఏదో, కనుకని ఈ కథ మన కోసం జరిగిన కథ అది చెప్పడం. హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ మునేశ్వత. ఆయన తిన్నగా చేరుకున్నాడు ఎక్కడికి? తద్వనం యయౌ, అరణ్యానికి వెళ్ళేట. వెళ్ళేటప్పటికల్లా అరణ్యం అంతా కూడా ఒక జీబుగా గుబురుగా ఉంది, భయంకరమైనటువంటి చీకటితో ఉన్నది. ఎందుకంటే వృక్షములన్నీ ఆకాశాన్ని అంటుకున్నట్టున్నాయి, దుర్గమమైన అరణ్యం, పైగా రకరకాల మహావృక్షములున్నాయి, వాటితో పాటు భయంకరమైన మృగములతో ఉన్నాయి. ఈ అరణ్యంలోకి వెళ్ళడానికే భయం వేస్తుంది ఎవరికైనా, అసలు ప్రవేశించడానికి సాధ్యం కానిది అన్నాడు ఇక్కడ. మనోభిరపి దుర్గమం, ఈ మాట అన్నాడు. మనోభిరపి దుర్గం అంటే మనస్సుతో కూడా ప్రవేశించలేమిటి, దానితో ఊహతో కూడా లోపలికి వెళ్ళాలి, అంత భయంకరమైన అరణ్యం. ఈ అరణ్యంలోకి పిల్లవాడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. వయస్సు అంత, చిన్నపిల్లవాడు. నాన్న నువ్వు చెప్పావు కానీ వేరే చోట ఏదైనా చెప్పు, మంచి సిటీ అట్మాస్ఫియర్ ఉండేది ఏదైనా, ఈ అరణ్యంలోకి నేను వెళ్ళలేను అని వెనక్కి రాలేదు ఆ పిల్లవాడు. ఏమన్నాడో తెలుసా? లోపలికి వెళ్ళిపోయా, ఎంత ధైర్యం అక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే పంచాక్షరీ సహాయోజం, అది పంచాక్షరి నాకుంది కదా అని ధైర్యంతో వెళ్ళేటది ఇక్కడ. ఎందుకంటే పంచాక్షరీ మంత్రం అంటే సామాన్యమా, ఆ శివమంత్రం చేతిలో ఉన్నటువంటి వాడికి దేనికి భయపడిన అవసరం లేదు. అందుకు అఘోర మంత్రమని చెప్పబడేటువంటి పంచాక్షరి మంత్రం ఉన్నదో, అది ఉన్నవాడికి ఏ ఘోరమైన అఘోరమే, అది శాంతి. అఘోరం అంటే ఆనందకరం, ఘోరం అంటే భయంకరం. కనుక అఘోర మంత్రమైన శివం ఎవరి దగ్గర ఉందో వాడికి ఘోరమే లేదు ప్రపంచంలో. అది ఎవరికి ఉంటుందండి నమ్మకం? మొదట అడుగు పెట్టేటప్పుడే చూపించాడు ఎంత ఇతనికి శ్రద్ధ ఉన్నదో. పైగా ఇప్పటికే చాలా సాధన చేశాడు, మంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా కాలం సాధన చేసిన వాడు. ఆ సాధన ఊరుకుంటుందా? అది తప్పకుండా పండిస్తుంది. అందుకే నేను చేసిన సాధన ఫలించిందా లేదా అని కొందరు అడుగుతూ ఉంటారు. దానికి కొన్ని టెస్టులు వాళ్లే పెట్టుకోవచ్చని శాస్త్రం చెప్తుంది. అదేమిటంటే, నా మంత్రం గొప్పది, ఇది తప్పకుండా సిద్ధిస్తుంది అని నమ్మకం కలిగితే కొంత సిద్ధి జరిగినట్టేట. అది కలిగిందా, నువ్వు మంత్రంలో ఒక స్టెప్ వచ్చినట్టే అన్న మొట్టమొదటిది. దాని తర్వాత వపుకృషత్వం వదని ప్రసన్నత, శరీరంలో ఒక కృషత్వం సన్ననిధనం వస్తుందట, ముఖంలో ప్రసన్నత వస్తుందట, సుఖదుఖాలకి పొంగి కుంగిపోకుండా నిలబడగలిగే లక్షణం వస్తుందట, బ్యాలెన్స్ అంటారు. ఇవన్నీ కూడా మంత్రం సిద్ధించిందా లేదా అనడానికి నిదర్శనాలు. అంతేగాని మంత్రం చేసిన తర్వాత నా అకౌంట్ బరీ పెరిగిందండి బ్యాలెన్స్ అంతా, అది కాదు సిద్ధి అంటే. నీలో ఆ మార్పు ఎలా కనబడాలి అనేది. ఈ మహానుభావుడికి మొట్టమొదటి ఎంత అఖండమైన విశ్వాసం చూడండి. కనుక సాధనలో మొట్టమొదటి ఉండవలసింది అఖండమైన విశ్వాసం. కనుక పంచాక్షరి సహాయోయం, ఒంటరి వాడు అరణ్యంలోకి వెళ్తున్నాడు. ఏమిటి సహాయం? పంచాక్షరి సహాయోయం. ఈ మాట చాలా అందమైన మాట కనుక గుర్తుండడం కోసం నేను రెండు మూడు మాటలు చెప్తున్నాను ఈ మాటని. ఈ విధంగా ఇతడు ప్రాప తద్వన మాదరాత్, ఆదరంగా వనంలోకి చేరుకున్నాడు. ఆదరము అంటే మా నాన్న చెప్పినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి చోటు ఇది అనేటువంటి ఆదర బుద్ధితో లోపలికి చేరుకున్నారు. ఆ లోపల కొంత దూరం వెళ్ళేటండి. వెళ్ళగానే చిత్రం ఏంటంటే, వ్యక్తులు కనిపించట్లేదు కానీ వేదధ్వని వినబడుతుందట, వేదధ్వని వినబడుతుందట లోపల. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. అంటే అలాంటి దివ్యమైన, అంటే దర్శనం కంటే శ్రవణం. ఇప్పుడు ఇతనికి సూక్ష్మ శ్రవణ శక్తి ఉద్బుద్ధమైంది లోపల. ఆ కారణం చేత దివ్యమైన ఆ వేదధ్వని వినబడుతున్నది, ఒక సంగీత వాద్యం వినబడుతుంది లోపల. తస్య మధ్యే చ మహతే వేదధ్వని పవిత్రితం సంగీతమురజాభోగం సమస్తముని సేవితం. దివ్యమైన సంగీతములు వినబడుతున్నాయి. పైగా తేనెను స్రవించేటటువంటి కమలాలు, ఆ చుట్టూ అంటే కొలను వర్ణిస్తున్నాడు, ఆ కొలను చుట్టూ చక్కని పూల తీగలు వృక్షములు ఇవన్నీ ఉన్నాయి. అదొక అద్భుతమైన తీర్థము. ఆ తీర్థము పేరు హేమ పద్మం అనే తటాకం, అది హేమ పద్మ తటాకం దాని పేరు. ఆ దివ్యమైనటువంటి తటాకం, ఆ తటాకం నుంచి వస్తున్న గాలుల్లో ఆ పద్మాల పుప్పుడు వచ్చి తగులుతోందిట. ఇంత చక్కడేమన్నా, అంటే ఎన్ని రకాల పద్మాలు ఉన్నాయి, వాడు పుప్పుడు వచ్చి తగులుతోందంటే ఆ శోభను ఇంత తగ్గ చూపిస్తున్నాడు. అలాంటి దాని తీరమునందు ఈ దివ్యమైనటువంటి వృక్ష మూలంలో శివలింగం దర్శనమిచ్చింది అతనికి. శనక ఇరం తరంగత్వా తత్ర స్థానంద దర్శ సహ మూలం సమస్త జగత మూలస్థానాభిదం పరం. దానికి మూలస్థానం అని పేరు. ఎందుకయ్యా పేరు వచ్చింది? మూల అంటే కార్నర్ అని కాదు, రూట్ అని అర్థం. ఇక్కడ మూలస్థానం అన్నిటికీ మూలమైనటువంటి చోట. దేనికయ్యా మూలం అంటే మూలం సమస్త జగతాం, సమస్త జగత్తుకి మూలమైనటువంటి చోటు. ఇందులో పెద్ద రహస్యం ఉందండి, ఇదే చిదంబర రహస్యం. మూలం అన్నిటికీ మూలంట. అలాగే నీ శరీరం అంతా ప్రాణశక్తి అన్ని నాడుల్లోంచి ప్రవహిస్తుంది, అవునా లేదా? తెలుసా, లోపలికి వచ్చేసాం. మళ్ళీ దీని గురించి చెప్తే అబ్బో ఆలోచించలేమండి అని. ఇక్కడ మళ్ళీ అందుకోవాల్సింది ఇదే, శరీరం అంతా ప్రాణశక్తి ప్రసరిస్తుందా? ఇంత ప్రాణశక్తికి మూలం ఎక్కడుంది? మళ్ళీ రండి, మీరే చెప్పగలరు ఎక్కడ.
3: హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజసా వ్యాప్త నభోవకాశం అతీంద్రియం సూక్ష్మమనంతమాజ్యం ధ్యాయేత్ పరానందమయం మహేశం.
2: ఎక్కడ? హృత్పుండరీకం, అది మూలం. అందుకు మూలస్థానం చిదంబరం అని ఎందుకు వచ్చింది? ఇప్పుడు తెలిసింది కదా, ఆ మూలం అనమాట. అక్కడుంది ఆ మూలస్థానానికి చేరాడు. అది వృక్ష మూలం అది. అక్కడ మూలం సమస్త జగతాం స్మృతి ఎస్మిన్ ప్రణశ్యంతి పాపాన్యాస తపోధనాః. ఆ దివ్యమైన మూల స్వామిని ఎక్కడ స్మరించినా కూడా ధన్యమవుతా అంట. ఇక్కడ మనం స్మరించుకుంటున్నాం మూలస్థానేశ్వరుడు అని పేరు. తిరుమూలాట్టనార్ అని ఇప్పటికీ తమిళులు పిలుస్తారు. తిరుమూలాట్టనార్ అని కూడా ఈయనకి పేరున్నది, తిరుమూలనాథర్ అని పేరున్నది. అయితే ఇతని చిత్రం ఏంటంటే ఆ శివలింగం ముందు మఠం వేసి కూర్చున్నట్ట. వెళ్ళిన వెంటనే చేసిన పని ఏమిటంటే ఆ ప్రశాంతమైన తటాకంలో ఆ వృక్షమూలంలో ఆ వేదనాథ ధ్వనులు వినబడుతూ ఉండగా ఒక్కసారి పద్మాసనంలో కూర్చుని ఆ శివలింగాన్ని చూడడం మొదలుపెట్టేటండి. ఏకాగ్రంగా కళ్ళు తెరిచి ఏకాగ్రంగా చూస్తూ ఉన్నాడు. పంచాక్షరి జపం సాగుతోంది. కొంతసేపటికి ఆయన ఏకాగ్రంగా చూడగా చూడగా ఆ పంచాక్షరి జప ప్రభావం చేత ఆ శివలింగం మధ్యలో ఒక దృశ్యం కనబడింది. ఎలా ఉన్నదో చూడండి. తస్య మధ్యే మహాదేవం శశాంకృత శేఖరం లింగే స్వయం భువి వ్యక్తం లీలయా పరమేశ్వరం గంగా తరంగమాలాభిః పరిశోభిజటాభరం ఆనందవల్లరీ మూలం కోటి సూర్య సమప్రభం మందస్మిత ప్రభాలోకైః సమంతాత్ పరిశోభివిః జ్యోత్స్నాయుత వనాభోగం దృష్ట్వా జ్యోతిర్మయం విభుం. ఆ దివ్యమైన లింగంలో కనబడిన వాడు ఉత్తుంగమైన జటాజూటం కలిగి తెల్లని శరీరంతో ప్రకాశిస్తూ నీలకంఠంతో ఉన్నటువంటి వాడు, త్రినేత్రుడైనటువంటి వాడు. ఆ జటలో గంగమ్మ తరంగాలు కదులుతున్నాయట. ఆ గంగా తరంగ శోభితమైన జటాకాలాపంపై చంద్రలేఖతో ప్రకాశిస్తూ ఉన్నాడు. కాంతి చూస్తుంటే కోటి సూర్య ప్రతీకాసమై కాంతిటంది. నవ్వుతున్నట్ట మందస్మితం ఎలా ఉన్నదంటే ఆ చిరునవ్వు వెన్నెలతో ఆ చోటంతా వెన్నెల పరచినట్లుంది అండి. స్వామి చిరునవ్వు వెలుగు ఆ చోటంతా వెన్నెల పరచినట్లుంది. వెన్నెలలో ఒక అడవిని ఊహించుకుంది. ఇది స్వామి చిరునవ్వు వెన్నెల. ఎంత చక్కటి మాట చూడండి, ఎంత చక్క. మందస్మిత ప్రభాలోకై సమంతాత్ పరిశోభివిహి జ్యోత్నాయుత వనాభోగం. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. ఆ చిరునవ్వు వెన్నులతో మొత్తం వ్యాపించిపోయింది. అన్ని వెలుగులకి మూలమైన ఆ మూల జ్యోతి అయినటువంటి పరమేశ్వరుడు అక్కడ ఎప్పుడైతే జ్యోతిర్మయాకృతితో గోచరించాడో వెంటనే ఒళ్ళంతా పులకించిపోయింది తిరిగి. ఇది భ్రాంతి కాదు, దర్శనము అనే స్థితి తెలిసింది. నిశ్చలంగా స్వామిని దర్శిస్తూ ఆనంద నిర్భర సోయం, ఆనందపు భారంతో నిండిపోయి ఒక్కసారి ఆ స్వామిని చూసి పంచాక్షరిని ఎలుగెత్తి పలికి సాష్ట్రణిపత్య పునఃపునః మాటిమాటికి సాష్టాంగదండ ప్రణామాలు చేసి జగన్మూర్తి అయినటువంటి అంబికాపతిని స్తుతించెట్ట. దేవదేవా జగన్నాథ జగతీ భారధారక ప్రసీదత్వం విరూపాక్ష ప్రణోమిత్వ మహేశ్వర బ్రహ్మ విష్ణు రుమానాథ ఇతి లోక వివృద్ధయే త్రేధాకృత స్వరూపాయ శూలపాణి నమోస్తుతే. ఓ శూలపాణి, నువ్వే బ్రహ్మగా విష్ణువుగా రుద్రునిగా మూడు రూపములు ధరించి ఈ ముల్లోకాల్ని నడుపుతున్నటువంటి వాడవు. యశ సేవాపరం బ్రహ్మ సజ్జ ప్రస్తౌతి నిర్మలం కరుణారూపిణే నిత్యం శూలపాణి నమోస్తుతి. ఎవరిని సేవించితే పరబ్రహ్మతత్వము సులభముగా లభిస్తున్నదో అటువంటి కరుణామూర్తివైన నీకు నమస్కారము. అప్పుడు అడుగుతున్నాడు స్వామిని, కోరిక కూడా అడిగాడు ఏమిటంటే, నిన్ను నిరంతరం పూజించే భాగ్యం నాకు కలిగించు. నేను ఎలా పూజించినా నువ్వు తృప్తి పడాలి, నువ్వు తృప్తి పడే విధమైన పూజ నా చేత చేయించు అన్నాడు. అంటే ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క తపన ఉంటుంది. మనం పూజ వల్ల ఆనందం అంటాం, పూజయే ఆనందం అనుకుంటున్నాడు ఇతను. రెండింటికి చాలా తేడా ఉన్నదండి. పూజిస్తున్నప్పుడు ఆనందం అనుభవించడం, ఇతనికి ఆ ఆనందం ఈ జీవుడికి అది. అందుకే ఇందాక అడిగేటప్పుడు కూడా ఏ పూజ వల్ల శివుడు సంతోషిస్తాడో ఆ తపస్సు నాకు చెప్పని అడిగాడు. పూజ ఒక్కొక్కరికి ఒక్కటి పడుతుంది మనస్సుకు. కొందరికి పూజలు ఇష్టం, కొందరికి సంకీర్తన ఇష్టం, కొందరికి నీరాజనాలు ఇవ్వడం ఇష్టం, కొందరికి దీపాలు పెట్టడం సరదా, కొందరికి నైవేద్యాలు పెట్టడం సరదా. ఇవి వాళ్ల వాళ్ల పూర్వ జీవ సంస్కారములు బట్టి, వాళ్ళ శారీరక ప్రకృతులు బట్టి ఏర్పడతాయి. వాటిని మనమేమీ నిందించరాదు. వాడు దాని ద్వారానే క్రమంగా చిత్తశుద్ధిని పొంది క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. ఈ మహానుభావుడికి జ్ఞాని అయినప్పటికీ కూడా పూజ యందు అనురాగమున్నది. పూజల యందు అనురాగమున్నటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. దీని గురించి తెలియాలంటే నారదుడు భక్తి సూత్రాల్లో చెప్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టమయ్యా. కథాదుల యందు అనురాగము భక్తి అంటాడు గర్గ మహర్షి. పూజాది స్వనురాగ ఇది పారాశర్యహ అని రాశాడు అక్కడ. పూజాదుల యందు అనురాగమే భక్తి అని పారాశర్యుడు అంటారు. పారాశర్యుడు అంటే పరాశర పుత్రుడు అంటే ఎవరు? ఆ వ్యాసదేవుడు. వ్యాసదేవుడు అభిమతం ప్రకారంగా పూజలే భక్తిక. కొందరికి పూజా భక్తే, స్తోత్రము భక్తే, జపము భక్తే, గానము భక్తే, అన్ని భక్తులే, తప్పేం లేదు. శంకరులల్లే కంచిత్ కాలము మామహేష భవత పాదారవిందాచ్చనై కంచిత్ కంచిద్ అవేక్షణచ్చనుతి భిక్ కంచిత్ కథాకర్ణనై కంచిత్ ధ్యాన సమాధిశ్చనుతి భిక్ కంచిత్ దశామి దృశిం య ప్రాప్నోతి ముదా త్వదర్పిత మనాహ జీవన్ సముక్త ఖలు అన్నాడు. స్వామి కొంతసేపు నిన్ను ధ్యానిస్తాను, కొంతసేపు నిన్ను పూజిస్తాను, కొంతసేపు జపం చేస్తాను, కొంతసేపు కీర్తనలు పాడతా, కొంతసేపు దండాలు పెడతా, కొంతసేపు క్షేత్రాలు తిరుగుతా, ఇలా అది చేస్తూ ఇది చేస్తున్నా మొత్తం నీతోనే నేనున్నానుగా, ఇదే జీవన్ముక్తి అంటే అన్నాడు. ఇంకట్లేదు. కనుకనే మహానుభావుడు కమలాక్షి నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవలిన మనము మనము అని చెప్పినట్లుగానే తా రసనా తే నయనే తావేవ కరు సయేవ కృతకృత్యః యాయే యోయో భర్గం వదతీ క్షేతే సదార్చత స్మరతి. పూజ వల్ల దొరికే పరమార్థం ఏమిటో ఈ మహానుభావుడి దగ్గర తెలుసుకోవాలి. అందుకే ఈయన కోరుకున్న కోరిక ఏమిటి? నిన్ను ప్రేమగా పూజించాలి, నా పూజ ఎలా చేసినా నువ్వు సంతోషించాలి అన్నారు. ఎలా చేసినా అంటే ఎవరు భగవంతుడికి ఆయనకు తగినట్లు పూజించలేరు. మనం ధరించడానికి పూజించగలమే గాని ఆయనకు తగినట్లు పూజించగలమా? కొందరు అహంకార పూరితులై తమ పూజ ఏదో గొప్ప పూజ అనుకుని అది భగవంతుడికి పాపం ఏమీ లేదు ఇవ్వడం వల్ల ఉన్నాయనుకుంటూ ఉంటారు కొంతమంది అజ్ఞానులు. అలాంటి వాళ్ళు ఈ మాటతో జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను చేసిన పూజ నీకు తృప్తి కలిగించాలి, నువ్వు తృప్తి కలిగేలా నేను పూజించగలగాలి, ఈ భాగ్యం నాకు ఇవ్వయ్యా అన్నాడు. చూసారా ఎవరండి ఇలా అడుగుతారు? పూజ చేసి కోరిక అడిగే వాళ్ళు మనకు తెలుసు, కానీ పూజ చేసే కోరిక కలగవాళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచించుకోండి. ఇది తెలియాలంటే మళ్ళీ మన త్యాగరాజస్వామి వారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన చేశాడు ఇంత ప్రేమగా తులసీదళముళ్లతో సంతోషముగా పూజించు అన్నాడు మహానుభావుడు. సంతోషముగా పూజించు అంతేకాదు, నేమముతో బిల్వార్చన చేసి శివశివ యనరాదా భవభయ బాధలు ననచుకోరాదా అన్నారు. ఎవరు? మన త్యాగరాజస్వామి వారే అన్నారు. నేమముతో బిల్వార్చన చేసి శివశివ యనరాదా భవభయ బాధలు ననచుకోరాదా. పూజలో ఉన్న ఆనందం అనుభవించాలండి, అప్పుడు తెలుస్తుంది. ఆ చేత్తో వేస్తున్నప్పుడు శివునికి ఇస్తున్నాను, శివునికి చేస్తున్నాను, చేస్తున్నప్పుడు అదే పెద్ద యోగం, అదే పెద్ద సమాధి. అలా అనుభవంతో చేసేవాడికి తెలుస్తున్నది ఈయన అటువంటి వాడు. ఈయన యొక్క తత్వం ఎటువంటిదంటే పరమాత్మని హాయిగా పూజించాలి, ఇలా పూజించే భాగ్యం నాకు ఇయ్యవయ్యా అని చెప్పిన వెంటనే పరమాత్మ అందులో దర్శనమిచ్చి తిరిగి అంతర్ధానమైపోయాడు. ఆయన ఇంక అక్కడే తన నివాసమని ఏర్పాటు చేసుకుని ఆ లింగానికి సమీపంలో కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యము శివుని అర్చిస్తూ తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు ఒక్కడు ఆ అరణ్యంలో. అయితే అతనికి నిష్ఠ తెలుస్తోంది, అందరూ అదృశ్య శరీరాలతో ఉన్నారని తెలుస్తోంది, కానీ తన వలే ప్రత్యక్షంగా తన కంటికి ఎవరూ కనబట్టలేదు. అటువంటిప్పుడు ఒక్కడే ఒంటరి, కానీ పంచాక్షరీ సహాయం. దీనితోనే అతడు ప్రాతకాలం నిద్రలేచి బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేసుకుని ఆడ తర్వాత పువ్వులు ఏరుకు తీసుకొస్తూ పరమేశ్వరుని అర్చన చేస్తూ ఉన్నాడు. ఈ అర్చన చేస్తున్నప్పుడు ఒకరోజు శివుడి దగ్గర గురించి ఏడ్చాడు. ఏమిటయ్యా? చెప్తున్నాడు, స్వామీ దయామయ్య నీ పూజ చేయడంలో నేను అనుకున్నంత తృప్తి పొందలేకపోతున్నానయ్యా అన్నాడు. ఏమిటా తృప్తి? నేను సూర్యుడు వచ్చిన తర్వాత పువ్వులు ఏరడానికి వెళుతూ ఉంటే చిన్న ఇబ్బంది జరుగుతుంది. పువ్వులు విచ్చుకోగానే వచ్చి తుమ్మెదలు పురుగులు వచ్చి వాటి మీద వాలిపోతున్నాయి. అలా అవన్నీ పట్టేయడంతో ఆ పువ్వులు దెబ్బతింటున్నాయి. అలాగా వాటి చేత తాకబడినటువంటి పువ్వులు తెచ్చి నీకు ఎలా వేస్తాను, నాకు అలా వెయ్యాలని లేదు. పోనీ ఆ సూర్యుడు ఇంకా రాకుండానే, అలాగని రాత్రిపడు పువ్వులు కోయకూడదండి, సూర్యోదయాత్ పూర్వం పర్వాలే, ఆ సమయంలో కొయ్యాలి అంటే పొగ మంచు కప్పుకుపోతుంది, అరణ్యం కదా మంచు కప్పుకుపోతుంది మొత్తం, పైగా మంచుతో తడిసిపోయింటా చెట్లు, ఎక్కి ఆ పువ్వులు తీద్దాము అంటే జారిపోతుంటా నేను. పైగా దృశ్యం విజన్ కూడా సరిగ్గా ఉండదు ఆ సమయంలో, మంచు ఉంటుంది అంటే రాత్రి పోయి ఇంకా సూర్యోదయం అయ్యే సమయంలో విషయం చెప్తున్నాడు, పొగమంచు బాగా ఉంటుంది కనిపించట్లేదు, దానితో తృప్తికరంగా నీకు పువ్వులు తేలేకపోతున్నానయ్యా. ఇవన్నీ చాలా ముఖ్యమండి, తపన తెలియాలి. పూజ చేసేటప్పుడు మనం అంటూ ఉంటాం ఎలాంటి పువ్వులతో పూజ చేసిందో ఏమిటో అన్న మాట ఉంది, అంటే చేసిన పువ్వులు కూడా సరిగ్గా ఉండాలి లేకపోతే ఫలితాలు ఇంకోలోకి వస్తాయి. పువ్వులు కూడా కొంతమంది పాపం బజార్లో కొనుక్కొస్తారు, అలా పడేస్తూ ఉంటారు భగవంతుని మీద, ఇటు మాట్లాడుతూ విసిరేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా చేసే కంటే చేయకపోవడం చాలా సంతోషం. ఎవరి కోసం అది తెలుసుకుంటే ఒక్కొక్కటి అని సుకుమారమైన మేనుకు వేస్తున్నామన్న భావనతో వేస్తే అది తృప్తి. ఇలాగే వెంకటేశ్వర స్వామిని సేవించుకుని అనంతాళ్వార్ ఈ పూల సేవతోనే ధరించిపోయాడు, గుర్తుపెట్టుకోండి, సామాన్య విషయం కాదు. పువ్వులు సమర్పించితే పరమాత్మ సంతోషించే విధానం, ఏ పువ్వు వేస్తే ఏమొస్తుందో కూడా శాస్త్రాల్లో చెప్పారు. మన శాస్త్రాల్లో చెప్తే మనం పెద్ద నమ్మం, కానీ పాశ్చాత్య

ఉల్లాసము, ఇలాంటి పాజిటివ్ థాట్స్, వీటన్నిటికీ సంకేతాలట పువ్వులట. అందుకే పువ్వుల సమర్పణ వల్ల భావ సమర్పణే. పైగా నువ్వు సుమనస్సుతో సుమనస్సులు ఇస్తే దేవతలకు నీకు సుమనస్కులు అవుతారు. ఇది పెద్ద మాట. ఇప్పుడు ఎన్ని చెప్పాను, సుమనస్సుతో సుమనస్సులు ఇస్తే దేవతలు సుమనస్కులు అవుతారు. ఈ మాట భారతంలో భీష్ముడు ధర్మరాజుకి చెప్తాడండి. ఇక్కడ సుమనస్సు, సుమనస్సు నుంచే సౌమనస్యం అనే మాట పడింది. ఎప్పుడైనా విన్నారా ఈ తెలుగు మాట పొరపాటున? సౌమనస్యం. ఒకటి పక్క ఒకటి పట్ల మనకి ఒక పాజిటివ్ థాట్ ఏర్పడితే సౌమనస్యం, సౌమనస్య వాతావరణం ఉంటే బాగుంటుంది, నెగిటివ్ థాట్స్ మంచిది కాదు. కనుక సుమనస్సు, ఒకటి పట్ల ఒకటికి సౌమనస్యం ఉండాలి. అలాగే దేవతలు మన పట్ల సౌమనస్య భావంతో ఉండాలంటే సుమనస్సులు ఇవ్వాలట. పువ్వులు ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కుసుమని చెప్పారు. మనకెవరో పాపం చెట్టు కొమ్మ ఉంచుతూ ఉంటే పువ్వులన్నీ విలాపం చేసేయి అని ఆ కవి అన్నారు. ఆయన భావుకత చాలా గొప్పది, అని నమస్కారం. కానీ భారతదేశంలో పూల చెట్లు మాత్రం ఎప్పుడు విలాపం చెయ్యవు. ఎందుకంటే ఈ పువ్వులు పరమాత్మకి సమర్పణం చేస్తా కనుక పొంగిపోతాయి, అవి సల్లాపం చేస్తాయి. అందుకు కృష్ణశాస్త్రి గారు గొప్ప మాట అన్నారు, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు ఇంత తొందరలే హరిపూజకు పొద్దు పొడవక మున్నే పూలిమ్మని. ఆ పువ్వు ఇస్తూ ఉంటే సత్పుత్రుణ్ణి కన్నా తల్లిలాగా సంతోషిస్తుంది ఆ చెట్టు. ఆ జన్మ చరితార్థమైపోతుందిట. తత్వం తెలియనులు మాత్రమే శివాలను కొమ్మ వంచి పువ్వులేడ్చేయి అనే మాట అనగలరు. కానీ భారతీయ వృక్షములు ఆ దేవుని కోసం వినియోగింపడేటప్పుడు పర్వాలేదు. అందుకని బొకే అనే పేరుతో ఏదో కట్ చేసి దాన్ని చేతులకు ఇస్తూ చెప్పేటటువంటి సంస్కృతిలో వాళ్ళు ఆ పువ్వులు విలాపం చేయొచ్చు. కానీ పరమాత్మకి సమర్పించే పువ్వులు కోసేటటువంటి భారతదేశంలో మాత్రం విలాపాలు, అన్ని సల్లాపాలే. గుర్తుపెట్టుకోండి. అలా ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క స్వభావం ఉన్నది. అయితే ఇతను పువ్వులు ఇవ్వడం వల్ల ఏమొస్తుందో పుస్తకం దగ్గర పెట్టుకుని చేయలేదండి. ఒక్కొక్క పువ్వుకు ఫలితం చెప్పారు. బిల్వదళాలు ఇస్తే ఏమొస్తుంది ఒక్కొక్క పువ్వుకి? ఇతను ఫలితం కాదు, శివుడికి ప్రీతి. శివుడికి తుమ్మి పువ్వులు ఇష్టం, శివుడికి మారేడు ఇష్టం. అనగానే అవంటే మనకిష్టం ఏర్పడాలి. ఎందుకంటే మన స్వామికి ఇష్టం కదా. సృష్టిలో మనం ప్రేమించే వ్యక్తికి ప్రియమైన వస్తువును మనం ఎప్పుడు ప్రేమగా చూస్తూ ఉంటామే. పరమాత్మ కంటే ప్రేమించే వస్తూ ఉంటాడండి, శివుడి కంటే ప్రేమించే వస్తూ ఉంటాడా? ఆయన ప్రీతి కలిగినవన్నీ నీకు ప్రీతి కలిగించాలి. ఆయనకి ఇష్టమైనవన్నీ మనం పెంచుకోవడం అదొక పెద్ద యజ్ఞం. అది ఆ తీసేటప్పుడు ఆ బిలవదళాలు ఎలా ఇవ్వాలి? అచ్ఛిద్రై కోమలై శుభై. స్తోత్రం అదే చదువుతాడండి, కానీ అన్ని కన్నకన్నాళ్ళు వేస్తూ ఉంటాడు. చదివేది ఒకటి, చేసేది ఒకటి. ఆ బిల్వదళం అంత జాగ్రత్తగా తీయాలి. ఆఖరికి ఆ దళం తీసేటప్పుడు చివరికి బొడిపులాగా వస్తుంది, అది కూడా తీయాలట. బొడిపుతో వేస్తే వజ్రంతో కొట్టిన దోషం అదొకటి. ఆ వెయ్యాలి అలాగా. ఆ పువ్వులు కూడా రేకులు ఓడకుండా పురుగు కొట్టకుండా ఇలా ఉండాలి. కొందరు ఉన్న పురుగును దులిపి పెడతారు, అది మహాదోషం. ఇలాంటివి కూడదు. కొనుక్కును పెట్టడం తప్పనిసరి, కానీ దాన్ని సంరక్షణ చేసుకుని వాడుకోవాలి. ఎన్నో పెద్దలు చాలా చెప్పారు. అలాగే పువ్వులు కొనుక్కుని వెళ్తుంటే ఎవరైనా కనబడ్డారనుకోండి, నమస్కారం అండి అని మళ్ళీ ఆ పువ్వులు దేవుడికి ఇస్తే దోషం. ఆ పువ్వులు చేతిలో ఉండగా ఇంకొకరికి అభివాదము చెయ్యరాదు. అలాగే వస్త్రంలో పువ్వులు కోస్తే పూజకు పనికిరావు. కొంతమంది పాపం బయటలోనూ రుమాల్లోనూ పువ్వులు కోసి తీసుకొస్తుంటారు, వాటిని పూజకు వినియోగించరాదు. ఇవన్నీ నియమాలు. అసలు కథ కంటే ఇలాంటివి చాలా మందికి బాగుంటాయని నేను చెప్తున్నాను. కానీ ఇవన్నీ కూడా స్వామి కోసం ప్రేమగా చేయడం విశేషమండి. ఈ మహానుభావుడు ఆ తపన. అందుకు పువ్వుల సమర్పణతో ఎన్నెన్ని పొందవచ్చో. కొంతకాలం క్రితం, 10-15 ఏళ్ల క్రితం, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక న్యూస్ పడింది. అదేమిటి అంటే ఒక ఆయన ఎక్స్పీరియన్స్ రాశాడు. నేను బాగా సంపన్నుణ్ణి, దౌర్భాగ్యవశాత్తు నా వ్యాపారం అంతా పోయింది. ఆ సమయంలో నేను అనుభవించిన దరిద్రం అంతా ఇంత కాదు. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, కోటిలింగాల పువ్వులు అంటారు, నాగలింగం పువ్వులని. ఇది కానీ శివుడికి ఇస్తే దరిద్రాలు పోతాయని చెప్పారు. నేను రోజుకు ఒక్క పువ్వు సంపాదించుకుని శివలింగానికి పెట్టాను. నా 11వ రోజుకల్లా చిత్రంగా పోయిన నా ఆస్తిపాస్తులు వ్యాపారాలన్నీ నాకు వచ్చాయి. అప్పటి నుంచి శివారాధన మానం లేదు, నాకు దరిద్రం లేదు అన్నాడు అతను. మన పెద్దవాళ్ళు అంటారు ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలని. చూడండి, ఎప్పటికైనా ఇలాంటివి జరుగుతుంటాయి. ఇది మనకి సకామ పూజగా చెప్పారు. సంతోషం, సకామంగానూ నిష్కామంగానూ పట్టుకున్నది ఆయన్ని గనక సంతోషం. కానీ ఇతను నిష్కామ ప్రేమ భావక పూజ ఇతని, కనుక ఇది ఉత్కృష్టమైన పూజ అని చెప్పబడుతుంది. ఈ మహానుభావుడు బాధ ఇలాగా కొంచెం తెల్లవారిన తర్వాత వెళ్తే ఈ బాధ వస్తుంది. పొగమంచులో ఉండగా వెళితే మరో బాధ, దృష్టి సరిగ్గా ఆనట్లేదు, చెయ్యి వేస్తే జారిపడుతున్నా. ఇదేమిటయ్యా బాధ అనుకుని దుఃఖిస్తూ ఉన్నట్ట, ఏడుస్తున్నట్ట. ఈ లోపల ఆ పరమేశ్వరుడు ఎందుకయ్యా బాధపడుతున్నా అన్నట్టండి.
ఆయన కనబడినప్పుడు ఏమనగాలి?

0: కైలాసానికి తీసుకోవని అడగాలి కదా. ఈయన ఏమంటున్నాడంటే, నిన్ను తృప్తిగా పూజ చేసుకుంటున్న భాగ్యం నాకు దక్కనయ్యవయ్యా అంటాడు. ఏమిటి నీ బాధ? ఇదిగో చెట్టు ఎక్కలేకపోతున్నాను, నేను నాకు సరిగ్గా కనిపించట్లేదు. కనుకని ఏ చెట్టెక్కైనా ఏ పుట్టెక్కైనా ఎక్కగలిగే పాదాలు పులికుంటాయి, కనుకనే నా చేతులకి ఆ పాదాలకి పులి పాదాలు చేసి అన్నాడు. ఇక్కడంతే అడిగింది అది, పులి పాదాలు చేసి చీకట్లో కూడా చూడగలిగే కళ్ళు నాకు ఇవ్వు అన్నాడు. ఇది అడిగాడు మహానుభావుడు. అవునా, ఇదే కావాలి. ఇది ఇందులో ఉన్నది ఏమిటండి? ప్రేమ తప్ప ఏమీ లేదు. ఈ కోరికలు చూడండి, ఏమీ అడగలేదు. లేకపోతే వస్తే అడిగేది పులి పాదాలా? ఉన్న మానవ శరీరాన్ని తీసుకుని పులి పాదాలు పెట్టుకుంటాడు ఎవడైనా? ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, దేహాభిమానం ఏమీ లేకుండా కేవలం ఉన్నదంతా ఈశ్వరార్పణకే ఈ దేహం ఉన్నది. ఈశ్వరార్పణ పనికిరాని అవయవాలు ఎందుకు? ఇది చెప్పదలుచుకున్నాడు ఈ కథలో. ఇది గుర్తుపెట్టుకోండి, ఆంతర్యం ఇది, ఇది తెలుసుకోవాలి. కానీ ఈశ్వరార్పణ వినియోగింపబడే దేహం కావాలి. శంకర అనలే, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కేటత్వం భవతు విహగత్వాది జననం. నరుడుగా పుట్టించు, పశువుగా పుట్టించు, దేవతగా పుట్టించు, దోమగా పుట్టించు, ఏనుగ్గా పుట్టించు, ఎలా పుట్టించు నాకు పర్వాలే. శరీరం ఎలా ఉంటే ఏముందయ్యా, మనస్సు నీకు అర్పించబడే జన్మ ఏదైనా నాకు పర్వాలేదన్నాడు. ఇలా అడిగే దమ్ము భక్తుడికి మాత్రమే ఉంటుందండి. అంతేగాని నాకు ఈ జన్మ సంసారాలు చాలు, జనన మరణాల నుంచి బయటపెట్టను కూడా వాడు అడగడు భక్తుడు. అది గొప్పది. మమ జన్మని జన్మనిశ్వరే భవతాత్ భక్తి రహీతికి త్వయి అన్నారు చైతన్య మహాప్రభు. ఎన్ని జన్మలెత్తని నీకు భక్తి ఉంటే చాలన్నాడు. అందుకే అది ముక్తి కంటే గొప్పది. ఇలా అడుగుతారు కానీ వాళ్ళకి మరి జన్మ ఉండదండి. అందుకే తెలివైన వాళ్ళు భక్తులు. మహానుభావుడు తన దేహాన్ని ఈశ్వరార్పణం చేసుకున్నాడు, అది ఇందులో చెప్పదలుచుకున్నాడు. మొత్తం పులిపాదాలు అయిపోయాయి. అప్పుడు శివుడు అన్నాడు, ఆహా ఎంత ప్రేమయ్యా నా మీద నీకు, నువ్వు నిరంతరం నన్ను అనుభవిస్తున్నావు పూజ రూపంలో, ఇంకేం కావాలి? శివానుభవం నీకున్నది, నీకు నేను పులిపాదాలు ఇచ్చేశాను. అంతేకాదు నీకు ఈ క్షేత్రాన్ని ఇంత అంటి పెట్టుకున్నందుకు, నువ్వు తిరగడం వల్ల ఈ క్షేత్రానికి నీ పేరు ఉండాలి. ఇక్కడ నుంచి దీని పేరు వ్యాఘ్రపాదపురము. వ్యాఘ్రపాద పులిపాదాలు, వ్యాఘ్రపురము రెండు పేర్లు, వ్యాఘ్రపాదపురము వ్యాఘ్రపురము అని దీనికి పేరు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అందుకే ఇప్పటికీ తమిళనాడు దీన్ని పులియూరు అని పిలుస్తారు. తమిళ భాషలో వ్యాఘ్రపురమును వ్యాఘ్రపాదమని పేరు దినుకున్నది. అలాంటి వ్యాఘ్రపాద క్షేత్రము ఈ దివ్యమైనటువంటి చిదంబరం.
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం .ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునరియ తమిళోసై. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurveda Madhyandina Shaka Adhyayam 33.

ప్రవపత్యుత్తరం వశీయతి స్వస్యాత్యయజ్ఞోదృతమశీయేతి ఏతదాహాపో మా మాతర స్కూదయంతి చాపోహి యజ్ఞో ఘృతేన మాఘృతత్వ పునంతి దేవతా విదేవాత్మానం పావజతే విష్ణుం హరిత్రం ప్రవహంతు దేవీరియ దేవాస్యరిత్రమేత్యమాత్మానం శబలం తదస్మాదధి ప్రవహంత్యుద్దిగ్ఞ శుచిరా పూతయేమీతి శుచిరేవాభ్యోయజ్ఞో మేధ్యః పూత ఉదేతి హవిర్వైదీక్షితో యదా వై హవిర్యజుషా ప్రోక్షత్యతభవతి యజుషా స్వప్నతాజా హవిరే వై నమకరంత్

దక్షిణం పూర్వమాంతే సవ్యగుం హి పూర్వం మనశ్యా ఆంజతే త్రిరణ్యత్రిరణ్యాంతే పరిమితగుం హి మనశ్యా ఆంజతే న పునర్నివేదయతి పునరావర్తగుం హి మనశ్యా ఆంజత ఇంద్రో వై వృత్రమహంతస్య కనీనికా పరాపత సాత్వికుభమగచ్చత్తదాంజనం త్రైః కతుభమాంతే సవ్యం వై చక్షర్ నేవ భాజే దత్తదాది సత్యమేవాలభ్య దీక్షాముపైత్యంతరహంతయా.

ఆశయేత్తస్మాద్దీక్షితేన దీక్షితమివవా తాన్ ఋతూనభిః క్రమ్యమేషయిష్యేతస్య యోనిః ప్రేతోష్యేషోది ప్రజాయతే గర్భో దీక్షితో యత్ గర్భ ఆభిః కుర్వంతి యదంతో గర్భో జాయతే యదనస్తమయే తేజోస్య పరా పాతకగ్రస్తాత్ తస్మాన్నాత్మయేనార్జంతే తేజో

సన్మత్యత ఆత్మనో దత్తే ప్రజానాం సయోత్రేణ చ పత్నీ సన్నశ్యతే మేఖలయా దీక్షితో అథో మిథునత్వాయోర్ధ్వం వై పురుషస్య నాభేర్మేత్యవా వాచీనమేవాన్మేఖలాం పర్యస్యతే మేత్య చ మేత్య సవిధత్యై దేవతాభ్యో వా ఏష మేధాయాత్మానమాలభతే యో దీక్షతే పంచీతిత వా ఏతదాత్మానయన్మేఖలా పర్యస్యతే తస్మాద్వా ఏతస్యాన్నమన్నాద్యమార్త ఇవైష వృద్ధస్తస్మాద్ వృద్ధస్యాన్నమన్నాద్యథా వా ఇహ గీగర ఏషోస్మిల్లోకే యో దీక్షిత అన్నమత్యత్నేన ఏవాస్యత ఉన్ముక్తో అవిర్వై దీక్షితో యజ్ఞస్య జుహోతిమేవ జుహుయాత్ ప్రమాయుకస్యాత్ సర్వాభ్యో వా ఏష దేవతా ఆప్యాయతే యో దీక్షతే యదస్య జుహుయాత్ యజ్ఞమేవ విదృశ్యాత్ ఉపదీయతే యజ్ఞస్యాత్తం వా ఏతదాగతే కాలే సర్వం హి సఫలి యజ్ఞం దేవతాభ్యో దుహేత్రేధా వా ఏతస్య ఆత్మానం విభజంతి యో దీక్షతే ఏతస్యాన్నమత్తి సదృతీయం యోస్యాశ్లీలం కీర్తయేత్ సదృతీయం యా ఏనం దీపి లోకాదశంతి

దక్షిణాదీయంతే మనుష్యేభ్యోన్యాయేతావై దేవేభ్యః ప్రత్యక్షం దక్షిణా.

ూర్ణమాసౌ చాతుర్మాస్యాజ్ఞమ్రాదీక్షిత్యహోత్రముఖాస్తస్మాత్వ్రతేన భవిత్యాశ్యహోత్రగుం పూజతేయదగ్నిశోమీయం పూర్ణమాసే హవిరాసీత్తమగ్నిశోమీయం

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్తః పుమాన్ ప్రాక్ అస్వాప్సం ఇతి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకర ఇందు దివాకర ఇందు సదృశః మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణ ఉపసంహరణతః యః అభూత్ సుషుప్తః పుమాన్ ప్రాగ్ అస్వాప్సం ఇతి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే నో డోంట్ బ్రేక్ ఇట్ ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీ దక్షిణామూర్తయే. టు దట్ గురుమూర్తి దక్షిణామూర్తి ఐ సల్యూట్. వాట్ కైండ్ ఆఫ్ రాహు గ్రస్త దివాకరేందు సదృశో దివాకర సన్ ఇందు మూన్ దే ఆర్ గ్రాస్డ్ బై రాహు. రాహు అండ్ కేతు ఆర్ టూ నోడల్ పాయింట్స్ ఇన్ ది అస్ట్రానమీ. ఇన్ ఇండియన్ అస్ట్రానమీ దే ఆర్ టూ అస్ట్రాలజీ అస్ట్రానమీ దే ఆర్ టూ నోడల్ పాయింట్స్. రాహు ఇస్ ది హెడ్ పోర్షన్, కేతు ఇస్ ది టెయిల్ పోర్షన్, నెక్ బిలో ది నెక్ వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ దట్ ఇస్ కేతు. సో దిస్ రాహు బికాస్ సన్ అండ్ మూన్ దిస్ రాహు కేతు దిస్ పర్సన్ హీ సాట్ ఇన్ బిట్వీన్ సన్ అండ్ మూన్ అండ్ ట్రై టు టేక్ దిస్ ది స్టోరీ ఆఫ్ కుంభమేళ. హీ ట్రై టు టేక్ పార్ట్ ఆఫ్ ది నెక్టర్ విచ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మోహిని విష్ణు ఇస్ డిస్ట్రిబ్యూటింగ్. సో దిస్ ఫెలో హీ టుక్ బట్ సన్ అండ్ మూన్ హూ ఆర్ సిట్టింగ్ బై ఎయిదర్ సైడ్ ఆఫ్ దిస్ అసురా దిస్ డెమన్ దే ఫౌండ్ హీ ఇస్ నాట్ వన్ అమంగ్ అస్. దే కంప్లైన్ టు విష్ణు. ఇమీడియట్లీ విష్ణు కట్ దిస్ డెమన్స్ నెక్ బట్ హీ హాస్ టేకన్ దిస్ నెక్టర్ ఆల్రెడీ. దేర్ ఇస్ నో డెత్ పాసిబుల్. సో హిస్ హెడ్ ఇస్ సెపరేటెడ్ ఫ్రమ్ ది బాడీ. సో దట్ హెడ్ పోర్షన్ ఇస్ ట్రావెలింగ్ ఇన్ ది స్పేస్ విత్ ది టెయిల్ పోర్షన్ ఇన్ అనదర్ ఎండ్. 180 డిగ్రీస్ దెర్ విల్ బి డిఫరెన్స్ ఆల్వేస్. ఇట్స్ అ నోడల్ పాయింట్ సో దెర్ విల్ బి 180 డిగ్రీ డిఫరెన్స్. సో దిస్ ఫెలో దిస్ హెడ్ పోర్షన్ వాట్ హ్యాపన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ది యాంగర్ హీ విల్ ట్రై టు ఈట్ ది దిస్ ఇస్ ది మిథాలజీ. ఇట్ ట్రైస్ దిస్ రాహు ట్రైస్ టు ఈట్ స్వాలో అప్ దిస్ సన్ అండ్ మూన్ బట్ దేర్ ఇస్ నో కవర్, దేర్ ఇస్ నో క్లోజ్ సర్క్యూట్, దేర్ ఇస్ నో ప్లేస్. సో హీ గోస్ త్రూ ది మౌత్ అండ్ కమ్స్ అవుట్ త్రూ ది అదర్ పోర్షన్ ది నెక్ పోర్షన్. దట్ ఇస్ వాట్ వీ కాల్ ది ఎక్లిప్స్. సో మాయా రాహు గ్రస్త దివాకర ఇందు సదృశో లైక్ ది దివాకర్ అండ్ ఇందు ది సన్ అండ్ మూన్ విచ్ ఇస్ ఈటన్ అప్ బై ది రాహు విచ్ ఇస్ కవర్డ్ బై దిస్ రాహు క్రాస్డ్ బై దిస్ రాహు మాయా సమాచ్ఛాదనాత్ సిమిలర్ టు దట్ సదృశః మాయా సమాచ్ఛాదనాత్ బికాస్ ఆఫ్ దిస్ మాయా విచ్ ఇస్ కవరింగ్.

పద్మాసనారూఢో దళత్రయతరుస్థితః దళత్రయ శ్రీవృక్షాగ్ర్యో దళబిల్వార్చన ప్రియ దళదూర్వాధరో దార్ఢ్యో దయాహృదయమందిరః దహనోద్భాసి ఫాలాక్షో దహన త్రిపుర

ప్రత్యేక ప్రథమారంభ ప్రజంభ ప్రకృతీపతి ప్రతిపన్ముఖదర్శాంతతిథిరాశ్రక్షపూజిత ప్రార్థనాపల సంపూర్ణ ప్రార్థితార్థఫలప్రద ప్రద్యుమ్న ప్రభవాద్యద్దవందిత ప్రమథ ప్రభు ప్రమథ బృంద వినుత ప్రమథ బృందశోభిత ప్రమథ బృంద సమ్ముఖ ప్రమథ బృంద మధ్యక ప్రమథార్చిత యుగ్మాంగ్రిహి ప్రమథస్తుత వైభవ ప్రమథస్తుతి సంతృప్త ప్రమథానంద ఘోషిత ప్రథమద్వార గర్భాంత ప్రమథేశానపాలిత ప్రమథ బృంద సుప్రీత ప్రమథాధిష్ఠితాలయ ప్రధాన పురుషాకార ప్రధాన పురుషార్థద ప్రధాన పురుషాధ్యక్ష

స్ఫటిగదితవర్ణం మౌక్తికీమక్షమాలా అమృతకలశ విద్యాం జ్ఞానముద్రాం కరాగ్రే దధతమృగకక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధభూషణ

మోహనం నామ కవచం మంత్ర విగ్రహం సర్వత్ర దుర్లభం లోకే సారాత్ సారతరం మహతి అష్టోత్తర శతావృత్తి పురశ్చరణముచ్యతే ప్రాతర్ మధ్యాహ్న కాలే చ సాయంకాలే విశేషతః।

ఏకం సూర్యకోటి ప్రతికాశం చంద్రకోటి సుశీతలం మాణిక్యవజ్రవేఢూర్యముక్తాహారైర్విభూషితం మాహేంద్రనీలచంద్రాభయమణితోరణ సంస్థితం శ్వేతఛత్రైశ్చ వివిధైశ్చామరైశ్చాభిశోభితం తస్మిన్ సింహాసనే వ్యాఖ్యాపీఠే త్వాసీనమీశ్వరం దక్షిణాభిముఖం దేవం వటఛాయానివాసినం దక్షజానోపరిన్యస్త వామపాదం చతుర్భుజం స్ఫాటికీమక్షమాలాం చ జ్ఞానముద్రాం చ పుస్తకం హుతాశనం చ హస్తేనే దధానం స్ఫటికోపమం నీలకంఠం త్రినేత్రం చ జటామకుటధారిణం గంగాధరం చంద్రచూడం పార్శ్వస్థితమహావృషం శుద్ధస్ఫటికమాలాఢ్యం శుక్లయజ్ఞోపవీతినం శుక్లమాల్యైశ్చ వివిధైశుక్లగంధైరలంకృతం దేవం ప్రసన్నవదనం ఫణికుండలమండితం గ్రైవేయైరంగుళీయైశ్చ కటకాద్యై సుశోభితం ముక్తాకేయూరహారైశ్చ కింగిణీభిరలంకృతం వ్యాఘ్రచర్మాంబరధరం విద్యాదానరతం తదా కృపాకరం మహాదేవం దేవదేవముమాపతిం సనకాద్యైః సమాసీనైరగస్త్య ప్రముఖైర్విజయైః బ్రహ్మాదిభిః సదాధ్యేయం సంపూజ్యం చ పరపరం అన్యైశ్చ మునిషార్దూరైర్యక్షగంధర్వకిన్నరైః అప్సరోగణ సంయుక్తైరపరైరమరైః సహ చింత్యమానం ముదా యుక్తం యోగిభిః పరమేశ్వరం వామాంకోపరి సంసక్త నగేంద్రతనయాన్వితం ధ్యాయేదభీష్టసిద్ధ్యర్థం అహర్నిశముమాపతిం. ఓం ఛాయాపిహిత విశ్వస్య మూలేన్యగ్రోధశాఖినః మణిసింహాసనాసీనం మునిబృందనిషేవితం వరభూషణదీప్తాంగం మాణిక్యముకుటోజ్వలం మందాగినీ జలస్పద్ధీ ప్రభాభాసిత విగ్రహం శుక్లవస్త్రపరిధానం శుక్లమాల్యానులేపనం స్ఫాటికీమక్షమాలాం చ వహ్నిం చ భుజగాధిపం పుస్తకం చ భుజైర్దింగీర్దధానం చంద్రశేఖరం మంజుమంజీర్నినదైరాకృష్టాఖిల సారసం కేజూరకోటి విలసద్వరమాణిక్యకాంతిభిః దీపితాశేష భువనం తేజసామైకమాశ్రయం జాహ్నవీసలిలోన్మగ్నే పరయాపతికరోటికం ఉత్ఫుల్లకమలోదార చక్షుషం కరుణానిధిం భుజంగ శిశుపిత్రస్తే పురంగ శిశుమంతికే నగే

0: పత్తి అనే సైన్య వ్యవస్థ ఎలా ఉంటుందో రాజనీతి శాస్త్రాధారంగా చెప్పుకున్నాం ఇక్కడ. అంటే వేద శబ్దాల్లో మనం గ్రహించాలి ఇది. ఏకో రథో గజశ్చైకో నరా పంచ పదాయతాః త్రయశ్చతురగాస్తజ్ఞైః పత్తిరిత్యభిధీయతే. పత్తి అంటే ఒక రథము, ఒక ఏనుగు, ఐదు పదాతి బలం, నాలుగు గుర్రాలు, వీటితో కూడితే దీని పత్తి అంటారు. ఇలాంటి పత్తిలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటికి పతి అయిన వాడు పత్తినాం పతయే నమః అని. దీన్ని మనం వేదాంత పరంగా అనిపిస్తే గుర్రాలు ఏమిటి, నరులు ఏమిటి, అశ్వములు ఏమిటి లోపలే కనబడతాయి, వాటికి పతి అయిన వాడు అని ఇంద్రియాల పరంగా వ్యాఖ్యానించుకోవచ్చు. నమ కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. ఇది ఈ అనువాకంలో ఆఖరి మంత్రం, చాలా గొప్ప మాటది. కృష్ణవీతాయ, యుద్ధానికి వెళ్లే సోల్జర్ ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు పరమేశ్వరుడు ఇక్కడ. ఎందుకంటే ఈ మంత్రములన్నీ కూడా శివుణ్ణి స్తుతిస్తూ వాడినవి. త్రిపురాసుర సంహార సమయంలో దేవతలందరూ రుద్రం చేసేటానికి, అది విశేషం. అప్పుడు ఈ అందమంతా చూపించాడు వాళ్ళకి. మనకంటే కైలాసపతి ముందు నిలబడి నమస్కారం చేస్తున్నాం, వాళ్ళు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేస్తున్నప్పుడు చూశారు. ఆ ఏమి చక్కగా చేశాడు ఆయన, ఆ చేసి ఇంటికి వస్తున్నట్ట. ఆ వస్తున్నప్పుడు పార్వతీదేవి హారతిచ్చి విజయం సాధించిన ఆ స్వామిని పిలుస్తూ ఉంటే దేవతలు స్తోత్రం చేసేట. అప్పుడు ఆయన నిలబడి ఉన్నాడు ఆ ధనస్సు పెట్టి. ఆ నిలబడి ఉన్నప్పుడు కృత్స్నవీతాయ కవచం వేసుకున్నట్ట. ఆ కవచం వేసుకున్న శివుడు కృత్స్న, మొత్తము వీత వ్యాపించి కవచం చేసినటువంటి కృత్స్నవీతాయ, మొత్తము కప్పుకున్నటువంటి వాడు కృత్స్నవీతాయ. ఈ కవచం కట్టుకుని ఏం చేశాడు యుద్ధంలో? ధావతే, పరిగెత్తాడు యుద్ధంలో. అంటే ఎందుకు పరిగెత్తాడు? తన దెబ్బ నుంచి తప్పించుకోవాలని పరిగెత్తే రాక్షసుల వెంట పరిగెత్తి మరీ వెంటాడు కొట్టాడు ఒక్కొక్కరిని. అందుకు ధావతే, ఊరికినే పరిగెత్తి ఎందుకు కొట్టాడండి అంటే సత్వనాం పతయే నమః. సత్పురుషులకు పాలకుడు గనక వారిని కాపాడడానికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని హింసించడానికి వెళ్ళాడు. వీళ్ళని కాపాడేందుకు, శత్రు సంహారం కోసం ధావతే, ఎంత దూరమైనా పరిగెడతాడు. శత్రువు అలసిపోవాలే తప్ప ఈయన మాత్రం పరుగాపడు. వాడిని పట్టి కొట్టి సత్వరాంపతే నమః సత్పురుషుల్ని కాపాడతాడు. ఈ ప్రతాపం పరాక్రమం దేనికంటే దేవతాశక్తుల్ని సాత్విక శక్తుల్ని కాపాడేందుకు పనిచేస్తాడు గనక. నమ కృష్ణవీతాయ ధావతే సత్వనాంపతే నమః. ఈ గ్రేట్ వారియర్ అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే అని ఇంకా ఎన్నో రూపాలతో మనకు కనిపిస్తుంటాడు ఇక్కడ. అలాంటి ఒక యుద్ధ విద్య అధిష్టాత అయిన ఈశ్వరుని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో ఈ సమాజంలో చూడండి. అందుకే మనం ఇక్కడ కూర్చుని హాయిగా అన్నం తింటున్నామంటే అక్కడ చలిలో కూడా ఆ దేశపు సరిహద్దుల వద్ద నిలబడి ఎవరైతే కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతే నమః తమని తాము కాపాడుకుంటూ పరుగులు పెడుతూ ఆయుధాలు ప్రయోగిస్తున్నటువంటి ప్రతి సైనికుడు ఒక రుద్రుడే, వాడికి నమస్కారం చెయ్యని చెప్తోంది రుద్రం. అది విశేషం. నీ దేశాన్ని పాలించే వ్యవస్థలో కూడా శివుడున్నాడు అని ఎందుకు మన అభిషేకంలో వాడుతున్నాం అంటే, నా దేశాన్ని పాలించే సైనికుల్లో కూడా ఓ పరమేశ్వర నువ్వే ఉండి వాళ్ళని ప్రోత్సహింపజేసి నా దేశాన్ని కాపాడు అని ఇక్కడ మనం శివుడికి అభిషేకం చేస్తూ కోరుకుంటున్నాం. తద్వారా దేశంలో దేశం పట్ల మనకున్న బాధ్యతని నెరవేర్చుకుంటున్నాం. చూసారా ఎంత విశేషమైన లక్షణం ఉందో? సైనికుల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడని దర్శించాలి. అది విషయం. ఇదండి వేదం అంటే, ఇదండి భారతీయ విద్య అంటే. ఇవన్నీ మనం విడిచిపెట్టివేవి అక్కర్లేదు. ఏదో ఆత్మ పరమాత్మ ఎందుకండి అనవసరపు అన్నీ కూడా? ఇవన్నీ లేకపోతే మనం ఇక్కడ ఆత్మ పరమాత్మను కూర్చోగలమా చెప్పండి? దేశం నిండా యుద్ధాలు జరుగుతున్నాయి, మనం కూర్చొని రుద్రం చెప్పుకోగలమ? అక్కడ ఆయన ధావతే సత్వనాం పతయే నమః కృష్ణవీతాయ పత్తీనాం పతయే నమః దూతాయ ప్రహితాయ ఎన్ని ఎన్ని రకాలుగా నడుపుతున్నాడో ఆ మహాయుద్ధ స్వరూపుడైనటువంటి ఈశ్వరునికి ఇక్కడ నమస్కారం చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి మరొక అర్థం ఉంది. నమ కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. సత్వనాం అంటే సత్వము కలవారు అనర్థం. సత్వం అంటే బలం, ప్రాణశక్తి సత్వం. ప్రాణశక్తిని సత్వం అంటారు. ఈ బలం ఎవరైతే ఉందో ఆ బలాలున్న వారన్నిటికీ పతి ఆయన. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడో అతను సత్వనాం పతయే నమః. అందరిలోని సత్వం ఉంది. ఈ సత్వం అంతా ఆయన వల్లే వస్తున్నది. ఈ సత్వం ఎక్కడుంది? కృత్స్నవీతాయ. కృత్స్న అంటే అంత, వీత అంటే వ్యాపించుట. ఈ బలం ప్రతి వాడికి ఆపాదమస్తకం వ్యాపింపజేసేవాడెవడు? ఆ వ్యాపింపజేసేటప్పుడు ఆ శరీరంలో ప్రసరించుతూ పరిగెడుతున్నట్టుగా పెడుతుంది ఈ బలం. ఎక్కడో బుద్ధి ఒక ఆర్డర్ వేస్తే ఆ ఆర్డర్ని ఆజ్ఞని వెంటనే అందుకుని పాదం దగ్గర స్పందన వస్తున్నది. మనం నిద్రపోతూ ఉంటే మన ఒంటి మీద దోమ వాలితే మన చెయ్యి వెళ్ళి దాన్ని కొడుతుంది, ఎవడా పని చేస్తున్నాడు లోపల, మనకు మెలకోలేదే, ఎవడా పని చేస్తున్నాడు లోపల. నీకు అది వాలిన ఉత్తర క్షణం అది కుట్టిన దానికన్నా వేగంగా మెదడు నుంచి సంకేతం చేతి దాకా వెళ్ళి నీవు నిద్రపోతున్న పిడిమను కొట్టాడంటే అక్కడి నుంచి ఇక్కడికి ధావతే పరిగెడుతూ వెళుతుందో చైతన్యం. అందుకే నమః కృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతే నమః. బలం అనే వ్యవస్థ అంటే డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ బాడీలో ఎలా ఉందో చూడండి. ఇక్కడ దేశానికి ఉండడం పక్కన పెట్టండి, నీ శరీరంలో డిఫెన్స్ సిస్టమ్ నడుపుతున్న రుద్రుడికి నమస్కారం. అందుకే శివుడికి అభిషేకం చేస్తే మనలో డిఫెన్స్ సిస్టమ్ కూడా బాగుంటుంది, మనలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగుంటుంది. ఇందాక చెప్పినట్లు నీలో నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నవన్నీ చక్కగా పనిచేయడానికి రుద్రాన్న అధ్యయనం చేయి అది చెప్పడం. మన లోపల డిఫెన్స్ సిస్టమ్ అంతా ఆయనే కాపాడుతున్నాడు. ఏ ముల్లో రాకపోతే మనకు తెలియకుండానే కన్ను మూసుకుంటుంది ఎవడి డిఫెన్స్ సిస్టమ్ పెట్టిన వాడు. మన లోపల చేరిన రోగాన్ని పరిష్కరించగలిగే వ్యవస్థ మన లోపలే తయారు చేసినటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు. మనకు తెలియకుండానే అంత తొందరగా అనుగ్రహిస్తాడు. కృత్స్న వీతాయ ధావతే సత్వనాం పతయే నమః అని బలములకు పతి అయిన పరమేశ్వరుడికి నమస్కారం అన్నారు. మరి ఒక విధంగా సత్వనాం పతయే నమః అంటే సత్పురుషులు సత్వము కలవారు అని అర్థం. భక్తులకి సాత్వికులు అని పేరుంది కదా, ఇలాంటి భక్తుల్ని కాపాడేవాడు కనుక సత్వనాం పతయే నమః. ఈ భక్తుల్ని కాపాడడానికి ఆయన ఏం చేశాడయ్యా అంటే కృత్స్న వీతాయ అంతటా వ్యాపించిపోయేట. ఎందుకంటే పాపం ఈ భక్తుడికి ఎక్కడి నుంచైనా రక్షణ ఇవ్వడానికి ఎక్కడైనా వ్యాపించి కూర్చున్నట్టు ఆయన. అందుకే భక్తుడు అంటాడు భగవంతుడు ఎందుకు అంతటా వ్యాపించాడు అంటే నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అన్నాడు. అది భక్తుడు అంటాడు. కృత్స్న వీతాయ భక్తుడికి అన్ని వైపులా వ్యాపించి కాపాడుతూ ఉంటాడట. ఆ కాపాడడం ఎలాగంటే ధావతే పరిగెడుతూ కాపాడతాడట. ఎందుకండి పరిగెత్తడం, ఆయన అంటే భక్తుడు పరిగెడుతున్నాడు కనుక వాడి వెంట ఆయన పరిగెడతాడట. అదే మనకి ఈ విషయానికి ప్రమాణం బ్రహ్మవర్త పురాణంలో కృష్ణుడు నారదుడితో చెప్తాడు, మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. మహాదేవా మహాదేవా మహాదేవా అని ఎవడైతే అంటూ ఉంటాడో వాడి వెంట శివుడు పరిగెడుతూ ఉంటాడట. అది ఎలాగుంటే దూడ వెంట ఆవువలే గౌరీశ పార్వతీ సమేతుడై వాడి వెంట పరిగెడుతూ ఉంటాడట. అందుకే కృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతే నమః. అలాగ తన భక్తుడి వెంట పడి కాచుకునేటటువంటి భక్త రక్షకుడైన పరమేశ్వరుడు ఈ మంత్రంలో చెప్పబడుతున్నాడు. ఇందులో ఏ అర్థం తీసుకోవాలండి? అన్ని అర్థాలు తీసుకోవాలి. అన్ని అర్థాలు ఇచ్చేవాడు ఆయనే గనక అన్ని అర్థాలు ఇందులోనే నిబిడీకృతమయ్యున్నాయి. అదేవిధంగా విశ్వంలో ప్రతి అణువులో కృత్స్న వీతాయ వ్యాపించిపోయి ఉన్నాడు. వ్యాపించిపోయి ఒక చోట అలా స్టాటిక్గా లేడు ఆయన, డైనమిక్గా ఉన్నాడు. ఆ వ్యాపించే అణువు నిండా ధావతే నిరంతర నిరంతర చైతన్య రూపంలో ప్రవహిస్తూనే ఉన్నాడు. ప్రతి అణువులో కూడా నిరంతర గమనం ఉంది. ఆగని గమనమే పరుగు అంటే ఆ పరుగుని మనం అంచనా వేయడం, అంత వేగంగా పరుగెడుతుంటాడు ఆయన. కాంతిలో పరుగుంది, జలంలో పరుగుంది, వాయువులో పరుగుంది, మీరు గమనించితే అణువులో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ వాటర్లో పరుగుంది. ఇలా ప్రతి అణువులో కూడా వ్యాపించిన చైతన్యంతో నిరంతరం పరుగు తీస్తున్నవాడు సత్వనాం పతయే నమః. విశ్వమంతా వ్యాపించినటువంటి బలములకు పతిగా ఉన్నటువంటి వాడు అనే అర్థాన్ని కూడా ఈ మంత్రం చెప్తున్నది. ఈ మంత్రంతో మనం స్వామిని భావించినప్పుడు ఆయన తప్పకుండా మన వెంట ఉండి కాపాడుతాడు, ఉండి కాపాడుతున్నాడు. ఈ రెండు అభయాలు కూడా మనకు వస్తాయి. అలా ఈ అనువాకం మనకు పూర్తయి, అటు మూడవ అనువాకంలోకి తృతీయ అనువాకంలోకి ప్రవేశిస్తున్నాం. నమస్సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమః. సహించే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అంటున్నాడు. సహనం పరమేశ్వరు అంటే సామాన్యుడు కాదు, సహమానాయ సహించేవాట, అన్నీ సహిస్తాడండి. సహించుట అంటే భరించుట మోయుట ఇవన్నీ కూడా. ఎలా సహిస్తున్నాడండి ఈ సమస్త విశ్వాన్ని భువనాన్ని అన్నింటినీ సహించట్లే ఆయన. ఈ సహించి ఉండేటువంటి వాడు అలాగే ఎవరు ఏమన్నా సహించగలడు ఆయన. ఎంతకాలం వాడు తిట్లు తిడుతూ ఉంటే వంద అయ్యేవో లేవో లెక్క పెట్టుకుని కూర్చున్నాడు ఆయన కృష్ణుడు. ఎవరికైనా కోపం ఉంటే మొదటి తిట్టుగా సర్వం లేస్తాడు, పందింటికి లెక్క పెట్టుకుంటున్నాడు అంటే అర్థం ఆ తిట్లేవి ఆయనకి పట్టటమే లేదు, అన్ని సహిస్తున్నాడు ఆయన. వాడి తిట్లో లెక్క, ఆయన లెక్క అంతా వాడు ఆయు ఎప్పుడు మూడిందా అనే లెక్క. దానికి ఇది ఆయనకి అంకెల్లా పనికి వచ్చే తిట్లంతే, తిట్లేవి ఆయనకి పట్టవు. అందుకే సహమానాయ దక్షుడు ఎన్ని తిట్టాడండి శివుణ్ణి, ఏమి పట్టించుకోలేదు. పట్టించుకుంటే అంతవరకు కూడా బతికి పట్టగట్టగలిగాడు కాదు, ఊరుకున్నాడు ఆయన. సహమానాయ, ఆఖరిగా నవమానాంచాలని యజ్ఞం చేశాడు దక్షుడు. ఆ విషయం నారదుడు చెప్పాడు, పాపం ఆపుకోలేక నిన్ను అవమానించాలని యజ్ఞం చేస్తున్నాడు. అవునా, సరే వాడు సరదా వాడిది కానీ లే అన్నాడు. లోకంలో ఒక యోగే నిందాస్తుతులను పట్టించుకోడే, మరి యోగీశ్వరేశ్వరుడైన పరమేశ్వరుడికి పడతాయా? పట్టవు. ఆయనకు పట్టవు కానీ ఆయన భక్తులు ఊరుకోకూడదండో, అదే విశేషం. మన దేవుళ్ళని ఎన్ని తిట్టా మనం ఊరుకుంటే మనం చవటను హూతాం. అంతేగాని పరమేశ్వరుడు ఏమీ చేయడు, ఆయనకేం అవసరం అండి, మనకు అవసరం. స్వామి నీ గుళ్ళని దెబ్బతీస్తుంటే నువ్వు ఊరుకున్నావా అంటే ఆయన ఊరుకుని ఉంటాడు. ఆయనకి ఎందుకు గుడి, గుడి మన కోసం, భగవంతుడి కోసం కాదు. అందుకు మనం కాపాడుకోవాలి మన దేవుణ్ణి. అందుకు ఆయన సహించని, మనం మాత్రం సహించకూడదు. మనలో మళ్ళీ ఆ వేడి పుట్టించేది ఆయనే పుట్టించంట, అది విశేషం. అందుకే సహించాడు ఎంతవరకు, దానికే ఆయనకు తెలుసు ఎవడికి ఎప్పుడేమి ఇవ్వాలో. కర్మఫల ప్రదాత, అలా సహిస్తూ ఊరుకుంటాడా? అందుకే ఎప్పుడైతే సతీదేవి వెళ్ళి దేహత్యాగం చేసిందో అప్పుడు ఆయన నుంచి వచ్చారు వీరభద్రుడు వారు, ఎందరో శక్తులు. వీళ్ళు వెళ్ళి ఊరుకున్నారా? నివ్యాధిన ఆవ్యాధిని నాం పతయే నమః. నివ్యాధిన బాగా కొట్టేవట, ఆవ్యాధిన ఆ కొట్టడం కూడా ఇంకా మిగల్చకుండా అన్ని వైపుల నుంచి కొట్టేట. అందుకే అంత సహనశీలి ఎవడూ లేడు, అంత చితకబాదేవాడు కూడా ఎవడూ లేడు. అలా అవ్వాలండి భారత జాతి. అప్పుడే ఈ సహనము అంతే, బాధుడు కూడా అంతే అయినప్పుడు అది క్షాత్రం అంటే. ఈ క్షాత్రాన్ని పాంచజన్య శంఖంతో ఊది నూరి పోసాడు శిక్ష పరమాత్మ. అది పట్టుకుని మనం పనికిమాలిన హింస కోసం, అహింస కోసం వాడుకున్నాం. కానీ అది గొప్ప విశేషమైనటువంటి క్షాత్రధర్మాన్ని చెప్పిన గీత అది. అందుకే సహమానాయ నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః. సహించేవాడు ఆయనే, అన్ని విధాల చెదగబాది పరాక్రమం చూపించేవాడు ఆయనే. అలాగే సహమానాయ అంటే ఎదుర్కొనేవాడు అని. ఒకదాన్ని పట్టుకున్నాడు అంటే అర్థం దాన్ని పట్టుకోగలిగే శక్తి ఉన్నవాడు అని కదా అర్థం. అందుకే తన మీదకు వచ్చే ఎలాంటి శత్రువుడైనా సహమానాయ అటాక్ చేయగలిగేవాడు అని అర్థం సహమానాయ అని. అలా అటాక్ చేయడమే కాకుండా మళ్ళీ వాడు లేవకుండా కొట్టాలి, అది విశేషం. నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః అని నమస్కరించారు. ఈ వ్యవస్థలో కూడా పరమేశ్వరుడు ఉండి మన పాపాలని అనేక రూపాలలో దెబ్బతీస్తూ ఉంటాడు ఆయన. కర్మక్షయం మొదలైన రూపాల్లో ఒక్కసారి ఏం బాధుతాడో భగవంతుడు మనని. అయ్యా ఏమిటి ఇన్ని వేదనలు ఇన్ని బాధలు, తల విరిగిపోతుందండి అంట. ఆ లోపల తలని హింసించే ఒక శక్తిని పెట్టాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడో చేశారుగా అనుభవించు. నివ్యాధిని ఆవ్యాధిని నాంపతే నమః. ఎన్నో ఎన్నో మన జీవిత అనుభవాలు చూస్తే. అందుకే పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో నుండి వ్యవస్థ నడుపుతున్నాడు అని ఇక్కడ నుంచి మనకి చాలా అద్భుతమైన వృత్తి కల వాళ్ళందరినీ స్తోత్రం చేస్తాడు. ఇక్కడ ఒకే వృత్తి వాళ్ళని, ఆ వృత్తిలో వెరైటీస్ చూపిస్తూ ఉంటాడు. ఒకటే వృత్తి వాళ్ళని. వాళ్ళెవరు అంటే చోరవృత్తి శిఖామణుల్ని, చోర శిఖామణుల్ని ఇక్కడ నుంచి వర్ణిస్తాడు. చూడండి, ఇంతమంది దొంగలుంటారా అని కూడా మనకు ఆశ్చర్యమవుతుంది. అంటే ఇదేదో దొంగతనం నేర్చుకోవడానికి పాఠంలో ఉందండి అని మళ్ళీ స్టడీ చేయద్దు దయచేసి. దొంగలను గుర్తించడానికి పాఠంగా వాడుకోండి చాలు. దొంగతనాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో గుర్తించి బాగుపడడానికి వాడండి, కానీ దొంగతనాలు ఎన్ని రకాలుగా చెయ్యొచ్చో తెలుసుకోవడానికి కాదు ఇక్కడ. ఈ మాటతోనే అర్థమవుతుంది ఈ వ్యవస్థలో ఉన్న అందం ఏమిటో. నమక్క కుభాయ నిషంగిణే స్థేనానాం పతయే నమః అని ప్రారంభిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం గమనించినప్పుడు రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం అని చెప్పాం. ఈ రెండు మహాయోగాలు, అది ఉంటేనే భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం అన్నీను. ఈశ్వర సాక్షాత్కారం మాత్రం విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. మిగిలినవన్నీ సాధనా యోగాలు. కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగాలు సాధనాపరమైనవి. సిద్ధయోగాలు ఏవి అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. ఇక్కడ ఈశ్వరుడు అనుభవానికి వస్తున్నాడు మనకి. రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. అది మనం మాటి మాటికి గుర్తుపెట్టుకోవాలి. విశ్వం అంటే ఏమిటి? మంచి ఒక్కటేనా విశ్వం? మనకు కావలసిందేదో అదే ప్రపంచంలో ఉందనుకోవడం భ్రమ. అలాగే ప్రపంచంలో ఘోరాఘోరాలు రెండింటికి అంటకుండా సాక్షిగా చూడగలిగితే రెండింటి యందు వ్యాపించిన శివుడే కనిపించి నిజమైన త్రిల్లింగ్ కనిపించగలం జీవితాన్ని మనం. అలా చూడగలిగే స్థితికి మనం వెళ్ళినప్పుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వడమే కాక ఇందువల్ల మరో ప్రయోజనం ఏమిటి అంటే చోరాది రూపాలతో నీ మీద అటాక్ చేయడానికి ఎవరెవరైతే ఉన్నారో వారి యందు ఉన్న రుద్ర చైతన్యానికి నువ్వు నమస్కారం చేస్తే ఆ చోరాదుల యొక్క ప్రభావం నీ మీదకు రాదు. అందుకే మంత్రశాస్త్రాల్లో చోరభయం ఉత్సాదయోత్సాదయ విషసర్ప భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రువునుచ్చాటయోచ్చాటయ అని అంటే అబ్బే ఇలాంటి మంత్రాలన్నీ చెప్పకూడదండి, అమ్మో ఇతరులు హింస కోరడమా అలా అనుకునే మనం హింసకు గురయ్యే స్థితికి వెళ్ళిపోయాం. మనల్ని హింసించేవాడు హింసింపబడాలని కోరుకోవడంలో తప్పేమీ లేదండి. అందుకే ఇక్కడ చోరభయముత్సాదయోత్సాదయ చోరాన్ మారయ మారయ అని అన్నారు ఇక్కడ. అయ్యా చోరభయాన్ని పోగొట్టు చోరభయాన్ని పోగొట్టు. అందుకు మనం ఈశ్వరారాధన చేసినప్పుడు మనం ఎన్ని సంపాదించుకున్నామో అవన్నీ రక్షింపబడాలి అంటే చోరాదులు మన మీద అటాక్ కాకుండా జరుగుతుంది. ఉదాహరణకి జరిగిన ఒక్క ఘట్టం మీకు చెప్తున్నాను తెలుసుకోండి. ఒరిస్సా రాష్ట్రంలో ఒక ప్రాంతం దగ్గర జరిగినది, వారు చెప్పగా విన్నది. ఆ ఇల్లు మాత్రం నిత్యం ఆ ఇల్లాలు ఇంటి ఆయన వీళ్ళందరూ ఈశ్వర భక్తులు శివారాధన చేసుకుంటూ ఉంటారు. ఆ వీధిలోకి దొంగల గుంపు వచ్చింది. అందరూ తలుపులు వేసుకున్నారు భయపడి. అది ఊరికి కొసలో ఉండేటువంటి శివార్ల గ్రామాలు అంటారే అలాంటిది. ఆ వచ్చినప్పుడు ఇళ్ల తలుపులు పగలగొట్టి కత్తులు చూపించి నానా భయంకరంగా దోచుకున్నారు. ఆ అలజడి వీధి అక్కడి నుంచి మొదలైంది వీళ్ళ చివరి ఇల్లు. చిత్రం ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఈ ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు. దీని అర్థం ఏమిటి? ఇలాగే ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె చెప్పి, ఈ దొంగలు అందరూ ఇలా వస్తూ మా ఇంటికి వచ్చి కత్తి చూపించినప్పుడు నాకు కేవలం కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని అనుకున్నాను, ఇంకోటి అనుకోలేదు అని ఆ పిల్లవాడి దగ్గర కత్తి పెట్టాట. మేడం పెట్టినప్పుడు ఈమె ఉండి ఒక మాట అనేసిందిట, కృష్ణ కృష్ణ కృష్ణ అనుకోరా నీకేం పర్వాలేదు అంటే, వాడు అన్నట్టండి కృష్ణ కృష్ణ అనుకుంటే అన్నీ ఇస్తాడా అన్నట్టండి దొంగ, అన్నీ ఇస్తాడు. వెంటనే కత్తి మడిచి నమస్కారం పెట్టండి పెట్టి జరిగిన ఘట్టం ఇది. అంటే ఈమె పెద్ద దొంగ దలుచుకుంది అక్కడ. వాడున్నాడే వాడు మహా దొంగ, కృష్ణుడు ఎంత దొంగో ఆ దొంగతనం చూపించడానికి భాగవతం ఎంత పనిచేసిందండి. ఇవి నేను జరిగిన ఘట్టాలు, నాకు వాళ్ళు వచ్చి చెప్పిన ఘట్టాలు నేను మీకు చెప్తున్నాను అంతే. ఇలా ప్రతి వాళ్ళ అనుభవంలో తప్పకుండా కనిపిస్తుంది. మనను బాధించేవి మన దాకా రాకుండా చేయడానికి చోర రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అంటే చోరుణ్ణి తిట్టడం కాదు, ఆ చోరుణ్ణి కూడా స్టడీ చేయండి. వాడికి ఎంత గొప్ప శక్తినిచ్చాడండి భగవంతుడు చోరుడు గురించి. నిజంగా ఇది ఒక్కడ అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. అందుకే హరి ఒక్కడు హరుడొక్కడు అర్థమైతే చాలు. హరుడైనా హరి అయినా వేదమిచ్చిన ఇద్దరు దొంగలు వాళ్ళు. మనకి హరి హర గుడి మారిందే తప్ప లక్షణం మారలేదు వాళ్ళకి. వాళ్ళు గుడులు మారే అని చెప్పి మనం కొట్టుకుంటున్నాం, కానీ వాళ్ళ లక్షణం మాత్రం మారలేదు. వాళ్ళిద్దరూ హరి అన్నా హరుడన్నా దొంగలే, వాళ్ళు పెద్ద దొంగలండి. అందుకే ఆ దొంగకి పనప్పు చెప్పాలి. దొంగ అంటే దోచుకునేవాడు. ఆ దోచుకునే లక్షణం ప్రపంచంలో అన్ని చోట్ల పెట్టాడు. అది మనం పరిశీలించడానికి మొదలు పెడదాం. ఇక్కడ ఇన్ని రకాల దొంగల్ని చూపిస్తున్నాడు చూడండి. కకుభాయ అంటే మహత్వ శక్తి గలవాడు, దొంగలా కనిపిస్తున్నాడని చెప్పి ఏమీ లేనివాడు లేకపోతే వంచనలు చేసేవాడే కాదు. దొంగల రూపంలో ఆయన తన చైతన్యాన్ని ప్రసరించినప్పటికీ ఆయన మహత్వానికి లోటు లేదు. అందుకే కకుభాయ అని ముందే చెప్పేశాడు. కకుభాయే ఆయన స్వామి ఎలా ఉన్నాడంటే నిషంగినే కత్తులు మొదలైనవి పట్టుకు వెళ్ళినటువంటి దొంగల రూపంలో ఉన్నవాడు. స్థేనానాం పతే నమః. స్థేన అంటే దొంగ అని అర్థం. స్థేనలకి పతి అయిన వాడు దొంగల నాయకుడికి నమస్కారం అన్నారు. ఇక్కడ తర్వాత ఈ శ్లోకం మంత్రంలో నిషంగన ఇషుధిమతే తస్కరాణాం పతే నమః. ఆయుధాలు ధరించినటువంటి తస్కరల పతి అయిన నమస్కారం శివునికి నమస్కారం. తర్వాత స్థాయునాం పతే నమః. ఇది దొంగలే. ఒక్క దొంగలకే స్థేన తస్కర స్థాయు అని మూడు శబ్దములు వేశారు. అంటే దొంగల్లో వెరైటీస్ చెప్తున్నాడు ఇక్కడ. స్థేన అంటే గుప్త చోరులు అని అర్థం. కనబడకుండా దోచుకునేవాళ్ళు. వాళ్ళు మనతోనే ఉంటారు, క్యూలో ఉంటాం, మాటి మాటికి తడుముకుంటూ ఉంటాం, పరుసుందో లేదో సరిగ్గానే ఎంత అసలు విడిచిపెట్టాం, ప్రతి క్షణం తలుచుకుంటాం, క్యూ నుంచి బయటకు రాగానే ఉండదు. స్థేనానాం పతే నమః అంత తెలివిగా కొట్టేవాడు అయ్యింది. ఇంకా తస్కరాణాం పతే నమః. మనం చూస్తూ ఉండగానే దొచ్చుకుపోయేవాడు ఇంట్లోకి వస్తాడు, కట్టి పడేస్తాడు. మనం చూస్తూనే ఉంటాం, లోపలవన్నీ కట్టుకట్టుకుని బాయ్ చెప్పి విడుపుతాడు వాడు. వాడిని తస్కరాణాం పతే నమః చూస్తూ పశ్యతో హరుడు. ఇక స్థాయునాం పతే నమః. ఈ దొంగల గురించి చెప్పాడండి. చాలా చాలా మందికి అనుభవం ఉంటుంది ఇలాంటి దొంగలు. స్థాయునాం అంటే యజమానుల దగ్గర చేరి వాళ్ళతో పాటు ఉంటూ మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి, మీ అంతరికి నేను రక్ష అంటాడు వాడు. ఎప్పుడో వీడు ఒక రూపాయి ఎక్కడో మర్చిపోతాడు స్నానం దగ్గర. అయ్యగారు అయ్యగారు రూపం మర్చిపోయారండి అని తెస్తాడు. ఆహా, నా దగ్గర ఉన్నవాడు రూపాయి కూడా మర్చిపోకుండా తెచ్చాడని, కానీ రూపాయి కనుకే మర్చిపోకుండా తెచ్చాడనే విషయం వాడికి తెలియదు. ఇలా వాడు నమ్మకాన్ని చక్కగా చూరబెట్టుకుని వాడి దగ్గర అన్నీ జాగ్రత్తగా వ్యవస్థ చేస్తూ చేస్తూ చేస్తూ చెట్ల చివరికి వాడికి సున్నాను చూపించగలడు. ఇలా తన దగ్గర పనిచేస్తున్న వాళ్లలోనే స్థాయువులు ఎక్కువ ఉంటారు. అనేకములైన పెద్ద పెద్ద కార్యాలయాలు మూతలు పడిపోయి ఈ స్థాయువులు వల్లే స్కాములు నడిపే వాళ్ళందరూ వీళ్ళు మరెవ్వరు కాదు. స్థాయునాం పతయే నమః. వీళ్ళు ఎలా ఉంటారా అంటే వంచతే పరివంచతే. వాళ్ళ దగ్గర అయితే కత్తులు కఠారులు వర్ణించారు నిషంగణ ఇషుదుమతే. వీళ్ళ దగ్గర కత్తి అక్కర్లే కఠారులు అక్కర్లే. వంచతే పరివంచతే, మోసం చేయడం, మోసం చేసిన వాడిని మోసం చేయడం. ఒకడొకడిని మోసం చేస్తే వాడిని మోసం చేసేవాడు మరొకడు. పైవాడికి చాలా ఉక్రోషం వచ్చేస్తుంది మోసపోయేనే అని. ఎందుకు అందరినీ మోసం చేసే నన్ను వీడు మోసం చేసేడే అని దుఃఖం, ఓడిపోయాడు అనమాట మోసంలో. అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. మనం ఏదో ఆటో వాడు 10 రూపాయలు దోచుకున్నాను, వాడి మీద ఎగరగట్టి వాడు చొక్కా పట్టుకు యుద్ధం చేస్తాను తప్ప, మన చేత ఓటు వేయించుకున్నవాడు మనల్ని ఎంత దోచుకుంటున్నాడో మనకు తెలియట్లేదు. తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాం. టీవీలో ఫలానా వాడు ఇలా చేశాడు, ఫలానా వాడు చేసిన మొన్నేమో దేవాలయాల స్కాము, ఇవాళ పరిశ్రమల స్కాము. ఇన్ని స్కాములు నడుస్తూ ఉన్నా మనం చూస్తూ ఇక్కడ కూడా ఆటో కూడా 10 రూపాయలు దోచుకున్నాడని మనం ఏదో మోసపోతున్నామని యుద్ధం చేస్తూ ఉంటాం. ఇలా వంచతే పరివంచతే, ఎన్ని వంచనలండి. మన పక్కకే వస్తాడు, ఎంతో సంపద దాచుకున్న మన మతం మధ్యకే వస్తాడు, ఒక పాంప్లెట్ ఇస్తాడు, దీనిలో దూరంటాడు, 2 రూపాయలు చూపిస్తాడు, వెళ్ళిపోతాం మనం. ఇలాగ వంచతే పరివంచతే చాలా మంది ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ దోచుకునేవాళ్ళు. అందుకు వంచతే పరివంచతే స్థాయునాం పతే నమః. ఒకడు వంచన చేస్తూ ఉంటే వాడి కాలమే కాదు, వాడి పైన మరొకడు ఉంటాడు మహావంచకుడు. తాడింతన్నేవాడు ఉంటే తలదన్నేవాడు కూడా ఉంటాడు కదండి. ఇన్ని రకములుగా ఉన్న స్థాయునాం పతే నమః. నమస్తృకావిభ్యో జిగాగుం సభ్యో ముష్ణతాం పతయే నమః. రకరకాల యంత్రాలు వాడేవారు అన్నారు. దొంగల్లో కూడా చాలా యంత్రాలు ఉంటాయి. బాగా ప్రభుత్వం యొక్క ఆదాయం అంతా ఉండి కూడా పోలీసుల దగ్గర ఉండేటువంటి అరకొర అణ ఆయుధాలు ఉంటే, దొంగల దగ్గర ఉండే ఆయుధాలు చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది చిత్రం. నమస్తృకావిభ్యో జిగాగుం సభ్యో నమో నమ. అలాంటి యంత్రాలన్నీ పట్టు తిరుగుతూ ఉన్నటువంటి వారు. ముష్ణతాం పతయే నమః. ముష్ణతాం పతయే అంటే పండిన చేలని దోచుకునేవారు, ధాన్యాదుని దొంగలుండేవారు. ఎన్ని రకాల వాళ్ళని చూపిస్తున్నారు చూడండి. నమో సిమధ్యో నక్తంచరధ్య ప్రకృతానాం పతయే నమః. కత్తులు పట్టుకు తిరిగేవాళ్ళు, బెదిరించి మెడ దగ్గర పెట్టి దోచుకుపోయేవాళ్ళు కనిపించేవాళ్ళు. అలాగే నక్తంచరధ్య రాత్రుల వేళ తిరిగేవాళ్ళు అంటే ప్రకృతి కూడా సహకరించాలి కప్పడానికి. ప్రకృంతానాం పతయే నమః అంటే వాళ్ళకి నాయన నన్ను దోచుకోకు అని డబ్బిచ్చేసిన ఒక్కడేనో కొట్టి పడిపోతారు వాడికి, లేకపోతే తోచదు వాడికి, హింసించే ధనాన్ని దోచుకుంటాడు వాడు. ఒకటి పొడిచో ఒకటి కొట్టో ఏదో చేయకపోతే తోచదు వాడికి. అందుకు ప్రకృంతానాం పతయే నమః, హింసించి ధనాన్ని దోచుకునేవాడు. నమో ఇషుముద్భ్యో ధన్వావిభ్యశ్చవో నమో నమః. ధనుస్సులు మొదలైనవి పట్టుకుని వాటి సాయంతో బెదిరిస్తూ తిరిగేటటువంటి వారు అని ఇక్కడ దొంగల గురించి ఇంత వివరించాడు. ఆతన్వానిభ్య ప్రతిధానిభ్యశ్చవో నమః. ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం దొంగలు. ఈ మంత్రాల్లో ఉన్న అంతరార్థాన్ని ఇప్పుడు చూద్దాం. అయ్యా, దొంగల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అంటే దొంగడు మనల్ని దోచుకున్నాడు గనక అంటాం, కానీ ఒక్కసారి మనం దోచుకున్నాడు దొంగ అనేటటువంటి ప్రిజుడిస్ భావాన్ని వదిలేసి ఆ దొంగ యొక్క స్కిల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎంత గొప్పగా ఆయన దోచుకుంటున్నాడు అక్కడ. మనం ఉన్న అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మనకు తెలియకుండా దోచుకుంటున్నాడంటే ఎంత గొప్ప. ఎదురుగా వచ్చి బెదిరించి దోచుకున్నాడంటే మనకన్నా గొప్పవాడే కదా, అంతే కదా. ఆ విధంగా దోచుకున్నాడు. మరొకటి మన పక్కనే ఉంటూ నెమ్మదిగా వంచితే పరివంచితే. ఏమి స్కిల్ అండి వాడికి, ఇంత నైపుణ్యం వాడి దగ్గర ఉంది. ఈ నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: దీని ప్రకారంగా అతడు తండ్రి దగ్గర ఆశీర్వచనం తీసుకుని, నీ యొక్క అనుగ్రహం చేత నా తపస్సు ఫలించాలి అని తండ్రికి నమస్కారం చేశాడు. ఎందుకంటే తండ్రి అతడే, గురువు అతడే గనక. వెంటనే సోపిత్ర ప్రసన్నాత్మా పుల్ల పద్మ సమానన ప్రణిపత్య తదా సమ్యక్ పితరం మాతరం తదా హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ. ఈ మాట చక్కగా చెప్పాడు చూడండి, సర్వలోక హితముకై పుట్టినవాడు అని చెప్పబోతున్నది. ఎందుకు చెప్తున్నారు, ఇతడి వల్ల సర్వలోకాలకి హితమైన ఒకటి జరగబోతుంది ఏదో, కనుకని ఈ కథ మన కోసం జరిగిన కథ అది చెప్పడం. హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ మునేశ్వత. ఆయన తిన్నగా చేరుకున్నాడు ఎక్కడికి, తద్వనం యయౌ అరణ్యానికి వెళ్ళేట. వెళ్ళేటప్పటికల్లా అరణ్యం అంతా కూడా ఒక జీబుగా గుబురుగా ఉంది, భయంకరమైనటువంటి చీకటితో ఉన్నది. ఎందుకంటే వృక్షములన్నీ ఆకాశాన్ని అంటుకున్నట్టున్నాయి, దుర్గమమైన అరణ్యం, పైగా రకరకాల మహావృక్షములున్నాయి, వాటితో పాటు భయంకరమైన మృగములతో ఉన్నాయి. ఈ అరణ్యంలోకి వెళ్లడానికే భయం వేస్తుంది, ఎవరికైనా అసలు ప్రవేశించడానికి సాధ్యం కానిది అన్నాడు ఇక్కడ. మనోభిరపి దుర్గమం ఈ మాట అన్నాడు. మనోభిరపి దుర్గం అంటే మనస్సుతో కూడా ప్రవేశించలేమిటి, దాంతో ఊహతో కూడా లోపలికి వెళ్ళాలి, అంత భయంకరమైన అరణ్యం. ఈ అరణ్యంలోకి పిల్లవాడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. వయస్సు అంత, చిన్నపిల్లవాడు. నాన్న నువ్వు చెప్పావు కానీ వేరే చోట ఏదైనా చెప్పు, మంచి సిటీ అట్మాస్ఫియర్ ఉండేది ఏదైనా, ఈ అరణ్యంలోకి నేను వెళ్ళలేను అని వెనక్కి రాలేదు ఆ పిల్లవాడు. ఏమన్నాడో తెలుసా, లోపలికి వెళ్ళిపోయా, ఎంత ధైర్యం అక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే పంచాక్షరీ సహాయోజం, అది పంచాక్షరి నాకుంది కదా అని ధైర్యంతో వెళ్ళేటది ఇక్కడ. ఎందుకంటే పంచాక్షరీ మంత్రం అంటే సామాన్యమా, ఆ శివమంత్రం చేతిలో ఉన్నటువంటి వాడికి దేనికి భయపడిన అవసరం లేదు. అందుకు అఘోర మంత్రం అని చెప్పబడేటువంటి పంచాక్షరీ మంత్రం ఉన్నదో, అది ఉన్నవాడికి ఏ ఘోరమైనా అఘోరమే, అది శాంతి. అఘోరం అంటే ఆనందకరం, ఘోరం అంటే భయంకరం. కనుక అఘోర మంత్రమైన శివం ఎవరి దగ్గర ఉందో వాడికి ఘోరమే లేదు ప్రపంచంలో. అది ఎవరికుంటుందండి నమ్మకం, మొదట అడుగు పెట్టేటప్పుడే చూపించాడు ఎంత ఇతనికి శ్రద్ధ ఉన్నదో. పైగా ఇప్పటికే చాలా సాధన చేశాడు, మంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా కాలం సాధన చేసినవాడు. ఆ సాధన ఊరుకుంటుందా, అది తప్పకుండా పండిస్తుంది. అందుకే నేను చేసిన సాధన ఫలించిందా లేదా అని కొందరు అడుగుతూ ఉంటారు, దానికి కొన్ని టెస్టులు వాళ్లే పెట్టుకోవచ్చని శాస్త్రం చెప్తుంది. అదేమిటంటే నా మంత్రం గొప్పది, ఇది తప్పకుండా సిద్ధిస్తుంది అని నమ్మకం కలిగితే కొంత సిద్ధి జరిగినట్టేట. అది కలిగిందా, నువ్వు మంత్రంలో ఒక స్టెప్ వచ్చినట్టే అన్న మొట్టమొదటిది. దాని తర్వాత వపుకృషత్వం వదని ప్రసన్నత, శరీరంలో ఒక కృషత్వం సన్ననిధనం వస్తుందట, ముఖంలో ప్రసన్నత వస్తుందట, సుఖదుఖాలకి పొంగి కుంగిపోకుండా నిలబడగలిగే లక్షణం వస్తుందట, బ్యాలెన్స్ అంటారు. ఇవన్నీ కూడా మంత్రం సిద్ధించిందా లేదా అనడానికి నిదర్శనాలు. అంతేగాని మంత్రం చేసిన తర్వాత నా అకౌంట్ బరీ పెరిగిందండి బ్యాలెన్స్ అంతా, అది కాదు సిద్ధి అంటే, నీలో మార్పు ఎలా కనబడాలి అనేది. ఈ మహానుభావుడికి మొట్టమొదటి ఎంత అఖండమైన విశ్వాసం చూడండి. కనుక సాధనలో మొట్టమొదటి ఉండవలసింది అఖండమైన విశ్వాసం. కనుక పంచాక్షరి సహాయోయం, ఒంటరి వాడు అరణ్యంలోకి వెళ్తున్నాడు, ఏమిటి సహాయం, పంచాక్షరీ సహాయోయం. ఈ మాట చాలా అందమైన మాట కనుక గుర్తుండడం కోసం నేను రెండు మూడు మాటలు చెప్తున్నాను ఈ మాటకి. ఈ విధంగా ఇతడు ప్రాప తద్వనమాదరాత్, ఆదరంగా వనంలోకి చేరుకున్నాడు. ఆదరము అంటే మా నాన్న చెప్పినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి చోటు ఇది అనేటువంటి ఆదర బుద్ధితో లోపలికి చేరుకున్నారు. ఆ లోపల కొంత దూరం వెళ్ళేటండి, వెళ్ళగానే చిత్రం ఏంటంటే వ్యక్తులు కనిపించట్లేదు కానీ వేదధ్వని వినబడుతుందట, వేదధ్వని వినబడుతుందట లోపల. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, అంటే అలాంటి దివ్యమైన అంటే దర్శనం కంటే శ్రవణం. ఇప్పుడు ఇతనికి సూక్ష్మ శ్రవణ శక్తి ఉద్బుద్ధమైంది లోపల. ఆ కారణం చేత దివ్యమైన ఆ వేదధ్వని వినబడుతున్నది, ఒక సంగీత వాద్యం వినబడుతుంది లోపల. తస్య మధ్యే చ మహతే వేదధ్వని పవిత్రితం సంగీతమురజాభోగం సమస్తముని సేవితం. దివ్యమైన సంగీతములు వినబడుతున్నాయి, పైగా తేనెను స్రవించేటటువంటి కమలాలు ఆ చుట్టూ, అంటే కొలను వర్ణిస్తున్నాడు, ఆ కొలను చుట్టూ చక్కని పూల తీగలు వృక్షములు ఇవన్నీ ఉన్నాయి. అదొక అద్భుతమైన తీర్థము, ఆ తీర్థము పేరు హేమ పద్మమనే తటాకం, అది హేమ పద్మ తటాకం దాని పేరు. ఆ దివ్యమైనటువంటి తటాకం, ఆ తటాకం మించి వస్తున్న గాలుల్లో ఆ పద్మాల పుప్పుడు వచ్చి తగులుతోందిట. ఇంత చక్కడమైన అంటే ఎన్ని రకాల పద్మాలు ఉన్నాయి, వాటి పుప్పుడు వచ్చి తగులుతోందంటే ఆ శోభను ఇంత తగ్గ చూపిస్తున్నాడు. అలాంటి దాని తీరమునందు ఈ దివ్యమైనటువంటి వృక్ష మూలంలో శివలింగం దర్శనమిచ్చింది అతనికి. శనక ఇరం తరంగత్వా తత్ర స్థానంద దర్శస, మూలం సమస్త జగత మూలస్థానాభిదం పరం. దానికి మూలస్థానం అని పేరు. ఎందుకయ్యా ఆ పేరు వచ్చింది? మూల అంటే కార్నర్ అని కాదు, రూట్ అని అర్థం. ఇక్కడ మూలస్థానం అన్నిటికీ మూలమైనటువంటి చోట. దేనికయ్యా మూలం అంటే మూలం సమస్త జగతాం, సమస్త జగత్తుకి మూలమైనటువంటి చోటు. ఇందులో పెద్ద రహస్యం ఉందండి, ఇదే చిదంబర రహస్యం. మూలం అన్నిటికీ మూలం అంట. అలాగే నీ శరీరం అంతా ప్రాణశక్తి అన్ని నాడుల్లోంచి ప్రవహిస్తుంది, అవునా లేదా? తెలుసా, లోపలికి వచ్చేసాం. మళ్ళీ దీని గురించి చెప్తే అబ్బో ఆలోచించలేమండి అని. ఇక్కడ మళ్ళీ అందుకోవాల్సింది ఇదే, శరీరం అంతా ప్రాణశక్తి ప్రసరిస్తుందా? ఇంత ప్రాణశక్తికి మూలం ఎక్కడుంది? మళ్ళీ రండి, మీరే చెప్పగలరు ఎక్కడ.
3: హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజసావ్యాప్త నభోవకాశం అతీంద్రియం సూక్ష్మమనంతమాజ్యం ధ్యాయేత్ పరానందమయం మహేశం.
2: ఎక్కడ? హృత్పుండరీకం, అది మూలం. అందుకు మూలస్థానం చిదంబరం అని ఎందుకు వచ్చింది? ఇప్పుడు తెలిసింది కదా, ఆ మూలం అనమాట. అక్కడుంది ఆ మూలస్థానానికి చేరాడు. అది వృక్ష మూలం అది. అక్కడ మూలం సమస్త జగతాం స్మృతేయస్మిన్ ప్రణశ్యంతి పాపాన్యాస తపోధనాః. ఆ దివ్యమైన మూల స్వామిని ఎక్కడ స్మరించినా కూడా ధన్యమవుతా అంట. ఇక్కడ మనం స్మరించుకుంటున్నాం మూలస్థానేశ్వరుడు అని పేరు. తిరుమూలాట్టనార్ అని ఇప్పటికీ తమిళులు పిలుస్తారు. తిరుమూలాట్టనార్ అని కూడా ఈయనకి పేరున్నది, తిరుమూలనాథర్ అని పేరున్నది. అయితే ఇతని చిత్రం ఏంటంటే ఆ శివలింగం ముందు మఠం వేసి కూర్చున్నట్ట. వెళ్ళిన వెంటనే చేసిన పని ఏమిటంటే ఆ ప్రశాంతమైన తటాకంలో ఆ వృక్షమూలంలో ఆ వేదనాద ధ్వనులు వినబడుతూ ఉండగా ఒక్కసారి పద్మాసనంలో కూర్చుని ఆ శివలింగాన్ని చూడడం మొదలుపెట్టేటండి. ఏకాగ్రంగా కళ్ళు తెరిచి ఏకాగ్రంగా చూస్తూ ఉన్నాడు. పంచాక్షరి జపం సాగుతోంది. కొంతసేపటికి ఆయన ఏకాగ్రంగా చూడగా చూడగా ఆ పంచాక్షరి జప ప్రభావం చేత ఆ శివలింగం మధ్యలో ఒక దృశ్యం కనబడింది. ఎలా ఉన్నదో చూడండి. తస్య మధ్యే మహాదేవం శశాంకృత శేఖరం లింగే స్వయం భువి వ్యక్తం లీలయా పరమేశ్వరం గంగాతరంగమాలాభి పరిశోభిజటాభరం ఆనందవల్లరీమూలం కోటిసూర్య సమప్రభం మందస్మిత ప్రభాలోకైః సమంతాత్ పరిశోభివిః జ్యోత్స్నాయిత వనాభోగం దృష్ట్వా జ్యోతిర్మయం విభుం. ఆ దివ్యమైన లింగంలో కనబడిన వాడు ఉత్తుంగమైన జటాజూటం కలిగి తెల్లని శరీరంతో ప్రకాశిస్తూ నీలకంఠంతో ఉన్నటువంటి వాడు, త్రినేత్రుడైనటువంటి వాడు. ఆ జటలో గంగమ్మ తరంగాలు కదులుతున్నాయట. ఆ గంగా తరంగ శోభితమైన జటాకాలాపంపై చంద్రలేఖతో ప్రకాశిస్తూ ఉన్నాడు. కాంతి చూస్తుంటే కోటి సూర్య ప్రతీకాసమై కాంతిటుంది. నవ్వుతున్నట్ట మందస్మితం. ఎలా ఉన్నదంటే ఆ చిరునవ్వు వెన్నెలతో ఆ చోటంతా వెన్నెల పరచినట్లుందిటండి. స్వామి చిరునవ్వు వెలుగు ఆ చోటంతా వెన్నెల పరచినట్లుంది. వెన్నెలలో ఒక అడవిని ఊహించుకుంది. ఇది స్వామి చిరునవ్వు వెన్నెల. ఎంత చక్కటి మాట చూడండి. ఎంత చక్క మందస్మిత ప్రభాలోకై సమంతాత్ పరిశోభిభి జ్యోత్నాయిత వనాభోగం. ఇంత చక్కగా వర్ణిస్తున్నాడు. ఆ చిరునవ్వు వెన్నులతో మొత్తం వ్యాపించిపోయింది. అన్ని వెలుగులకి మూలమైన ఆ మూల జ్యోతి అయినటువంటి పరమేశ్వరుడు అక్కడ ఎప్పుడైతే జ్యోతిర్మయాకృతితో గోచరించాడో వెంటనే ఒళ్ళంతా పులకించిపోయింది తిరిగి. ఇది భ్రాంతి కాదు, దర్శనము అనే స్థితి తెలిసింది. నిశ్చలంగా స్వామిని దర్శిస్తూ ఆనంద నిర్భర సోయం, ఆనందపు భారంతో నిండిపోయి ఒక్కసారి ఆ స్వామిని చూసి పంచాక్షరిని ఎలుగెత్తి పలికి సాష్ట్రణిపత్య పునఃపునః మాటిమాటికి సాష్టాంగదండ ప్రణామాలు చేసి జగన్మూర్తి అయినటువంటి అంబికాపతిని స్తుతించెట్ట. దేవదేవా జగన్నాథ జగతీభారధారక ప్రసీదత్వం విరూపాక్ష ప్రణోమిత్వా మహేశ్వర బ్రహ్మ విష్ణు రుమానాథ ఇతి లోక వివృద్ధయే త్రేధాకృత స్వరూపాయ శూలపాణి నమోస్తుతే. ఓ శూలపాణి, నువ్వే బ్రహ్మగా విష్ణువుగా రుద్రునిగా మూడు రూపములు ధరించి ఈ ముల్లోకాల్ని నడుపుతున్నటువంటి వాడవు. యస్య సేవా పరం బ్రహ్మ సజ్జ ప్రస్తౌతి నిర్మలం కరుణారూపిణే నిత్యం శూలపాణి నమోస్తుతే. ఎవరిని సేవించితే పరబ్రహ్మతత్వము సులభముగా లభిస్తున్నదో అటువంటి కరుణామూర్తివైన నీకు నమస్కారము. అప్పుడు అడుగుతున్నాడు స్వామిని, కోరిక కూడా అడిగాడు ఏమిటంటే, నిన్ను నిరంతరం పూజించే భాగ్యం నాకు కలిగించు. నేను ఎలా పూజించినా నువ్వు తృప్తి పడాలి, నువ్వు తృప్తి పడే విధమైన పూజ నా చేత చేయించు అన్నాడు. అంటే ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క తపన ఉంటుంది. మనం పూజ వల్ల ఆనందం అంటాం, పూజయే ఆనందం అనుకుంటున్నాడు ఇతను. రెండిటికి చాలా తేడా ఉన్నదండి. పూజిస్తున్నప్పుడు ఆనందం అనుభవించడం ఇతనికి, ఆ ఆనందం ఈ జీవుడికి అది. అందుకే ఇందాక అడిగేటప్పుడు కూడా ఏ పూజ వల్ల శివుడు సంతోషిస్తాడో ఆ తపస్సు నాకు చెప్పని అడిగాడు. పూజ ఒక్కొక్కరికి ఒక్కటి పడుతుంది మనస్సుకి. కొందరికి పూజలు ఇష్టం, కొందరికి సంకీర్తన ఇష్టం, కొందరికి నీరాజనాలు ఇవ్వడం ఇష్టం, కొందరికి దీపాలు పెట్టడం సరదా, కొందరికి నైవేద్యాలు పెట్టడం సరదా. ఇవి వాళ్ల వాళ్ల పూర్వ జీవ సంస్కారములు బట్టి, వాళ్ళ శారీరక ప్రకృతులు బట్టి ఏర్పడతాయి. వాటిని మనం ఏమీ నిందించరాదు. వాడు దాని ద్వారానే క్రమంగా చిత్తశుద్ధిని పొంది క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. ఈ మహానుభావుడికి జ్ఞాని అయినప్పటికీ కూడా పూజ యందు అనురాగం ఉన్నది. పూజల యందు అనురాగం ఉన్నటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. దీని గురించి తెలియాలంటే నారదుడు భక్తి సూత్రాల్లో చెప్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టమయ్యా. కథాదుల యందు అనురాగము భక్తి అంటాడు గర్గ మహర్షి. పూజాది ష్వనురాగైతి పారాశర్య అన్నాడు అక్కడ. పూజాదుల యందు అనురాగమే భక్తి అని పారాశర్యుడు అంటారు. పారాశర్యుడు అంటే పరాశర పుత్రుడు అంటే ఎవరు? ఆ వ్యాసదేవుడు. వ్యాసదేవుడు అభిమతం ప్రకారంగా పూజలే భక్తిక. కొందరికి పూజాభక్తే, స్తోత్రము భక్తే, జపము భక్తే, గానము భక్తే, అన్ని భక్తులే, తప్పేం లేదు. శంకరులల్లే కంచిత్ కాలము మామహేష భవత పాదారవిందాచ్చనై కంచిత్ కంచిద అవేక్షణచ్చనుతు భిక్ కంచిత్ కథాకర్ణనై కంచిత్ ధ్యాన సమాధిశ్చనుతు భిక్ కంచిత్ దశామిదృశిం య ప్రాప్నోతి ముదా త్వదర్పిత మనాహ జీవన్ సముక్త ఖలు అన్నాడు. స్వామి కొంతసేపు నిన్ను ధ్యానిస్తాను, కొంతసేపు నిన్ను పూజిస్తాను, కొంతసేపు జపం చేస్తాను, కొంతసేపు కీర్తనలు పాడతా, కొంతసేపు దండాలు పెడతా, కొంతసేపు క్షేత్రాలు తిరుగుతా, ఇలా అది చేస్తూ ఇది చేస్తున్నా మొత్తం నీతోనే నేనున్నానుగా, ఇదే జీవన్ముక్తి అంటే అన్నాడు. ఇంకట్లేదు. కనుకనే మహానుభావుడు కమలాక్షి నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకును చూచు చూట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణునాకర్నించు వీణులు వీణులు మధువైరి దవలిన మనము మనము అని చెప్పినట్లుగానే తా రసనా తే నయనే తావేవ కరో సయేవ కృతకృత్య యాయే యోయో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి. పూజ వల్ల దొరికే పరమార్థం ఏమిటో ఈ మహానుభావుడి దగ్గర తెలుసుకోవాలి. అందుకే ఈయన కోరుకున్న కోరిక ఏమిటి? నిన్ను ప్రేమగా పూజించాలి, నా పూజ ఎలా చేసినా నువ్వు సంతోషించాలి అన్నారు. ఎలా చేసినా అంటే ఎవరు భగవంతుడికి ఆయనకు తగినట్లు పూజించలేరు. మనం ధరించడానికి పూజించగలమే గాని ఆయనకు తగినట్లు పూజించగలమా? కొందరు అహంకార పూరితులై తమ పూజ ఏదో గొప్ప పూజ అనుకుని అది భగవంతుడికి పాపం ఏమీ లేదు ఇవ్వడం వల్ల ఉన్నాయనుకుంటూ ఉంటారు కొంతమంది అజ్ఞానులు. అలాంటి వాళ్ళు ఈ మాటతో జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను చేసిన పూజ నీకు తృప్తి కలిగించాలి, నువ్వు తృప్తి కలిగేలా నేను పూజించగలగాలి, ఈ భాగ్యం నాకు ఇవ్వయ్యా అన్నాడు. చూసారా ఎవరండి ఇలా అడుగుతారు? పూజ చేసి కోరిక అడిగే వాళ్ళు మనకు తెలుసు, కానీ పూజ చేసే కోరిక కలగవాళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచించుకోండి. ఇది తెలియాలంటే మళ్ళీ మన త్యాగరాజస్వామి వారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన చేశాడు ఇంత ప్రేమగా తులసీదళముళ్లతో సంతోషముగా పూజించు అన్నాడు మహానుభావుడు. సంతోషముగా పూజించు. అంతేకాదు నేమముతో బిల్వార్చన చేసి శివశివ యనరాదా భవభయ బాధలు ననచుకోరాదా అన్నారు. ఎవరు? మన త్యాగరాజస్వామి వారే అన్నారు. నేమముతో బిల్వార్చన చేసి శివశివ యనరాదా భవభయ బాధలు ననచుకోరాదా. ఆ పూజలో ఉన్న ఆనందం అనుభవించాలండి. అప్పుడు తెలుస్తుంది ఆ చేత్తో వేస్తున్నప్పుడు శివునికి ఇస్తున్నాను, శివునికి చేస్తున్నాను, చేస్తున్నప్పుడు అదే పెద్ద యోగం, అదే పెద్ద సమాధి. అలా అనుభవంతో చేసేవాడికి తెలుస్తున్నది ఈయన అటువంటి వాడు. ఈయన యొక్క తత్వం ఎటువంటిదంటే పరమాత్మని హాయిగా పూజించాలి, ఇలా పూజించే భాగ్యం నాకు ఇయ్యవయ్యా అని చెప్పిన వెంటనే పరమాత్మ అందులో దర్శనమిచ్చి తిరిగి అంతర్ధానమైపోయాడు. ఆయన ఇంక అక్కడే తన నివాసమని ఏర్పాటు చేసుకుని ఆ లింగానికి సమీపంలో కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యము శివుని అర్చిస్తూ తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు ఒక్కడు ఆ అరణ్యంలో. అయితే అతనికి నిష్ట తెలుస్తోంది, అందరూ అదృశ్య శరీరాలతో ఉన్నారని తెలుస్తోంది, కానీ తన వలే ప్రత్యక్షంగా తన కంటికి ఎవరూ కనబట్టలేదు. అటువంటిప్పుడు ఒక్కడే ఒంటరి, కానీ పంచాక్షరి సహాయం. దీనితోనే అతడు ప్రాతకాలం నిద్రలేచి బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేసుకుని ఆడ తర్వాత పువ్వులు ఏరుకు తీసుకొస్తూ పరమేశ్వరుని అర్చన చేస్తూ ఉన్నాడు. ఈ అర్చన చేస్తున్నప్పుడు ఒకరోజు శివుడి దగ్గర కూర్చి ఏడ్చాడు. ఏమిటయ్యా? చెప్తున్నాడు, స్వామీ దయామయ్య నీ పూజ చేయడంలో నేను అనుకున్నంత తృప్తి పొందలేకపోతున్నానయ్యా అన్నాడు. ఏమిటా తృప్తి? నేను సూర్యుడు వచ్చిన తర్వాత పువ్వులు ఏరడానికి వెళుతూ ఉంటే చిన్న ఇబ్బంది జరుగుతుంది. పువ్వులు విచ్చుకోగానే వచ్చి తుమ్మెదులు పురుగులు వచ్చి వాటి మీద వాలిపోతున్నాయి. అలా అవన్నీ పట్టేయడంతో ఆ పువ్వులు దెబ్బతింటున్నాయి. అలాగా వాటి చేత తాకబడినటువంటి పువ్వులు తెచ్చి నీకు ఎలా వేస్తాను, నాకు అలా వెయ్యాలని లేదు. పోనీ ఆ సూర్యుడు ఇంకా రాకుండానే, అలాగని రాత్రిపూట పువ్వులు కోయకూడదండి, సూర్యోదయాత్ పూర్వం పర్వాలే, ఆ సమయంలో కొయ్యాలి అంటే పొగ మంచు కప్పుకుపోతుంది, అరణ్యం కదా మంచు కప్పుకుపోతుంది మొత్తం, పైగా మంచుతో తడిసిపోయింట చెట్లు, ఎక్కి ఆ పువ్వులు తీద్దాము అంటే జారిపోతుంటాను నేను. పైగా దృశ్యం విజన్ కూడా సరిగ్గా ఉండదు ఆ సమయంలో, మంచు ఉంటుంది అంటే రాత్రి పోయి ఇంకా సూర్యోదయం అయ్యే సమయంలో విషయం చెప్తున్నాడు, పొగమంచు బాగా ఉంటుంది కనిపించట్లేదు, దానితో తృప్తికరంగా నీకు పువ్వులు తేలేకపోతున్నానయ్యా. ఇవన్నీ చాలా ముఖ్యమండి, తపన తెలియాలి. పూజ చేసేటప్పుడు మనం అంటూ ఉంటాం ఎలాంటి పువ్వులతో పూజ చేసిందో ఏమిటో అన్న మాట ఉంది, అంటే చేసిన పువ్వులు కూడా సరిగ్గా ఉండాలి, లేకపోతే ఫలితాలు ఇంకోలోగా వస్తాయి. పువ్వులు కూడా కొంతమంది పాపం బజార్లో కొనుక్కొస్తారు, అలా పడేస్తూ ఉంటారు భగవంతుని మీద, ఇటు మాట్లాడుతుంటే విసిరేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా చేసేకంటే చేయకపోవడం చాలా సంతోషం. ఎవరి కోసం అది తెలుసుకుంటే, ఒక్కొక్కటి అని సుకుమారమైన మేనుకు వేస్తున్నామన్న భావనతో వేస్తే అది తృప్తి. ఇలాగే వెంకటేశ్వర స్వామిని సేవించుకుని అనంతాళ్వార్ ఈ పూల సేవతోనే ధరించిపోయాడు, గుర్తుపెట్టుకోండి, సామాన్య విషయం కాదు. పువ్వులు సమర్పించితే పరమాత్మ సంతోషించే విధానం, ఏ పువ్వు వేస్తే ఏమొస్తుందో కూడా శాస్త్రాల్లో చెప్పారు. మన శాస్త్రాల్లో చెప్తే మనం పెద్ద నమ్మం, కానీ పాశ్చాత్య దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చెప్తే సంతోషిస్తాం కదా. అలాగే పాండిచ్చేరికి చెందిన ఒక ఫ్రెంచ్ వనిత భారతీయ సంస్కృతిపై మమకారంతో వచ్చి అరవింద మహర్షి యొక్క బోధలకు ప్రభావితురాలే, మదర్గా పేరు పొందిన ఆమె సుమారు 300 పైచులకు పువ్వుల గురించి పుస్తకం రాసింది. ఆవిడ ఏ పువ్వుకి ఏ ఫలితం ఉంటుందో ఆ పుస్తకంలో రచించింది. పైగా ఏ పువ్వు ఏ భావానికి సంకేతమో చెప్పారు, అందుకే సుమనస్సులు అని పువ్వులకు పేర్లు, సుమనస్సులు. ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క భావం ఉంటుందిట, ఏ పువ్వులోనూ దుర్భావం మాత్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి పువ్వులోనూ సద్భావం ఉంటుంది. ఆ పువ్వును నువ్వు సమర్పించినప్పుడు దానికి సంబంధించిన భావం అక్కడ ఇవ్వబడి ఆ భావం ఇందులో వృద్ధి చెందుతుందిట. ఎన్ని రకాల భావాలు మనస్సులో ఉంటాయో, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము, ఇలాంటి పాజిటివ్ థాట్స్, వీటన్నిటికీ సంకేతాలట పువ్వులట. అందుకే పువ్వుల సమర్పణ వల్ల భావ సమర్పణే. పైగా నువ్వు సుమనస్సుతో సుమనస్సులు ఇస్తే దేవతలకు నీకు సుమనస్కులు అవుతారు. ఇది పెద్ద మాట. ఇప్పుడు ఎన్ని చెప్పాను, సుమనస్సుతో సుమనస్సులు ఇస్తే దేవతలు సుమనస్కులు అవుతారు. ఈ మాట భారతంలో భీష్ముడు ధర్మరాజుకి చెప్తాడండి. ఇక్కడ సుమనస్సు, సుమనస్సు నుంచి సౌమనస్యం అనే మాట పడింది. ఎప్పుడైనా విన్నారా ఈ తెలుగు మాట పొరపాటున? సౌమనస్యం. ఒకటి పట్ల మనకి ఒక పాజిటివ్ థాట్ ఏర్పడితే సౌమనస్యం, సౌమనస్య వాతావరణం ఉంటే బాగుంటుంది, నెగిటివ్ థాట్స్ మంచిది కాదు. కనుక సుమనస్సు, ఒకటి పట్ల ఒకటికి సౌమనస్యం ఉండాలి. అలాగే దేవతలు మన పట్ల సౌమనస్య భావంతో ఉండాలంటే సుమనస్సులు ఇవ్వాలట. పువ్వులు ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కుసుమని చెప్పారు. మనకెవరో పాపం చెట్టు కొమ్మ ఉంచుతూ ఉంటే పువ్వులన్నీ విలాపం చేసేయి అని ఆ కవి అన్నారు. ఆయన భావుకత చాలా గొప్పది, అని నమస్కారం. కానీ భారతదేశంలో పూల చెట్లు మాత్రం ఎప్పుడు విలాపం చెయ్యవు, ఎందుకంటే ఈ పువ్వులు పరమాత్మకి సమర్పణం చేస్తా కనుక పొంగిపోతాయి, అవి సల్లాపం చేస్తాయి. అందుకు కృష్ణశాస్త్రి గారు గొప్ప మాట అన్నారు, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు ఇంత తొందరలే హరి పూజకు పొద్దు పొడవక మున్నే పూలిమ్మని. ఆ పువ్వు ఇస్తూ ఉంటే సత్పుత్రుణ్ణి కన్నా తల్లిలాగా సంతోషిస్తుంది ఆ చెట్టు. ఆ జన్మ చరితార్థమైపోతుందిట. తత్వం తెలియనులు మాత్రమే శివాలను కొమ్మ వంచి పువ్వులేడ్చేయి అనే మాట అనగలరు. కానీ భారతీయ వృక్షములు ఆ దేవుని కోసం వినియోగింపడినప్పుడు పర్వాలేదు. అందుకని బొకే అనే పేరుతో ఏదో కట్ చేసి దాన్ని చేతులకు ఇస్తూ చెప్పేటటువంటి సంస్కృతిలో వాళ్ళు ఆ పువ్వులు విలాపం చేయొచ్చు, కానీ పరమాత్మకి సమర్పించే పువ్వులు కోసేటటువంటి భారతదేశంలో మాత్రం విలాపాలు, అన్ని సల్లాపాలే, గుర్తుపెట్టుకోండి. అలా ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క స్వభావం ఉన్నది. అయితే ఇతను పువ్వులు ఇవ్వడం వల్ల ఏమొస్తుందో పుస్తకం దగ్గర పెట్టుకుని చేయలేదండి. ఒక్కొక్క పువ్వుకు ఫలితం చెప్పారు, బిల్వదళాలు ఇస్తే ఏమొస్తుంది ఒక్కొక్క పువ్వుకి. ఇతను ఫలితం కాదు, శివుడికి ప్రీతి, శివుడికి తుమ్మి పువ్వులు ఇష్టం, శివుడికి మారేడు ఇష్టం. అనగానే అవంటే మనకిష్టం ఏర్పడాలి, ఎందుకంటే మన స్వామికి ఇష్టం కదా. సృష్టిలో మనం ప్రేమించే వ్యక్తికి ప్రియమైన వస్తువును మనం ఎప్పుడు ప్రేమగా చూస్తూ ఉంటామే, పరమాత్మ కంటే ప్రేమించే వస్తువు ఉంటాడండి, శివుడి కంటే ప్రేమించే వస్తువు ఉంటాడా? ఆయన ప్రీతి కలిగి అన్ని నీకు ప్రీతి కలిగించాలి, ఆయనకి ఇష్టమైనవన్నీ వనం పెంచుకోవడం, అదొక పెద్ద యజ్ఞం. అది ఆ తీసేటప్పుడు ఆ బిలవదళాలు ఎలా ఇవ్వాలి? అచ్ఛిద్రై కోమలై శుభై, స్తోత్రం అదే చదువుతాడండి, కానీ అన్ని కన్నకన్నాళ్ళు వేస్తూ ఉంటాడు, చదివేది ఒకటి చేసేది ఒకటి. ఆ బిల్వదళం అంత జాగ్రత్తగా తీయాలి. ఆఖరిగా దళం తీసేటప్పుడు చివరికి బొడిపులాగా వస్తుంది, అది కూడా తీయాలట. బొడిపుతో వేస్తే వజ్రంతో కొట్టిన దోషం అదొకటి, ఆ వెయ్యాలి అలాగా. ఆ పువ్వులు కూడా రేకులు ఓడకుండా, పురుగు కొట్టకుండా ఇలా ఉండాలి. కొందరు ఉన్న పురుగును దులిపి పెడతారు, అది మహాదోషం. ఇలాంటివి కూడదు. కొనుక్కును పెట్టడం తప్పనిసరి, కానీ దాన్ని సంరక్షణ చేసుకుని వాడుకోవాలి. ఎన్నో పెద్దలు చాలా చెప్పారు. అలాగే పువ్వులు కొనుక్కుని వెళ్తుంటే ఎవరైనా కనబడ్డారనుకోండి, నమస్కారం అండి అని మళ్ళీ ఆ పువ్వులు దేవుడికి ఇస్తే దోషం. ఆ పువ్వులు చేతిలో ఉండగా ఇంకొకరికి అభివాదం చెయ్యరాదు. అలాగే వస్త్రంలో పువ్వులు కోస్తే పూజకు పనికిరావు. కొంతమంది పాపం బయటలోనూ రుమాల్లోనూ పువ్వులు కోసి తీసుకొస్తుంటారు, వాటి పూజకు వినియోగించరాదు. ఇవన్నీ నియమాలు. అసలు కథ కంటే ఇలాంటివి చాలా మందికి బాగుంటాయని నేను చెప్తున్నాను. కానీ ఇవన్నీ కూడా స్వామి కోసం ప్రేమగా చేయడం విశేషమండి. ఈ మహానుభావుడు ఆ తపన, అందుకు పువ్వుల సమర్పణతో ఎన్నెన్ని పొందవచ్చో. కొంతకాలం క్రితం 10-15 ఏళ్ల క్రితం ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక న్యూస్ పడింది. అదేమిటి అంటే ఒక ఆయన ఎక్స్పీరియన్స్ రాశాడు, నేను బాగా సంపన్నుణ్ణి, దౌర్భాగ్యవశాత్తు నా వ్యాపారం అంతా పోయింది. ఆ సమయంలో నేను అనుభవించిన దరిద్రం అంతా ఇంత కాదు, ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు కోటిలింగాల పువ్వులు అంటారు, నాగలింగం పువ్వులని, ఇది కానీ శివుడికి ఇస్తే దరిద్రాలు పోతాయని చెప్పారు. నేను రోజుకు ఒక్క పువ్వు సంపాదించుకుని శివలింగానికి పెట్టాను. నా 11వ రోజుకల్లా చిత్రంగా పోయిన నా ఆస్తిపాస్తులు వ్యాపారాలన్నీ నాకు వచ్చాయి. అప్పటి నుంచి శివారాధన మానం లేదు, నాకు దరిద్రం లేదు అన్నాడు అతను. మన పెద్దవాళ్ళు అంటారు ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలని. చూడండి, ఎప్పటికైనా ఇలాంటివి జరుగుతుంటాయి. ఇది మనకి సకామ పూజగా చెప్పారు, సంతోషం. సకామంగానూ నిష్కామంగానూ పట్టుకున్నది ఆయన్ని గనక సంతోషం. కానీ ఇతను నిష్కామ ప్రేమ భావక పూజ ఇతని, కనుక ఉత్కృష్టమైన పూజ అని చెప్పబడుతుంది. ఈ మహానుభావుడు బాధ ఇలాగా కొంచెం తెల్లవారిన తర్వాత వెళ్తే ఈ బాధ వస్తుంది, పొగమంచులో ఉండగా వెళితే మరో బాధ, దృష్టి సరిగ్గా ఆనట్లేదు, చెయ్యి వేస్తే జారి పడుతున్నా, ఇదేమిటయ్యా బాధ అనుకుని దుఃఖిస్తూ ఉన్నట్ట, ఏడుస్తున్నట్ట. ఈ లోపల ఆ పరమేశ్వరుడు ఎందుకయ్యా బాధపడుతున్నా అన్నట్టండి. ఆయన కనబడినప్పుడు ఏమనగాలి, తొందరగా కైలాసానికి తీసుకో అని అడగాలి కదా. ఈయన ఏమంటున్నాడంటే, నిన్ను తృప్తిగా పూజ చేసుకుంటున్న భాగ్యం నాకు దక్కనయ్యవయ్యా అంటాడు. ఏమిటి నీ బాధ? ఇదిగో చెట్టు ఎక్కలేకపోతున్నాను, నేను నాకు సరిగ్గా కనిపించట్లేదు, కనుకని ఏ చెట్టెక్కైనా ఏ పుట్టెక్కైనా ఎక్కగలిగే పాదాలు పులికి ఉంటాయి, కనుకనే నా చేతులకి పాదాలకి పులి పాదాలు చేసి అన్నాడు. ఇక్కడ అడిగింది అది, పులి పాదాలు చేసి చీకట్లో కూడా చూడగలిగే కళ్ళు నాకు ఇవ్వు అన్నాడు. ఇది అడిగాడు మహానుభావుడు. అవునా, ఇదే కావాలి. ఇది ఇందులో ఉన్నది ఏమిటండి? ప్రేమ తప్ప ఏమీ లేదు. కోరికలు చూడండి, ఏమీ అడగలేదు. లేకపోతే వస్తే అడిగేది పులి పాదాలా? ఉన్న మానవ శరీరాన్ని తీసుకుని పులి పాదాలు పెట్టుకుంటాడు ఎవడైనా? ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, దేహాభిమానం ఏమీ లేకుండా కేవలం ఉన్నదంతా ఈశ్వరార్పణకే ఈ దేహం ఉన్నది. ఈశ్వరార్పణ పనికిరాని అవయవాలు ఎందుకు? ఇది చెప్పదలుచుకున్నాడు ఈ కథలో, ఇది గుర్తుపెట్టుకోండి. ఆంతర్యం ఇది, ఇది తెలుసుకోవాలి. కానీ ఈశ్వరార్పణ వినియోగింపబడే దేహం కావాలి. శంకరాలే, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. నరుడుగా పుట్టించు, పశువుగా పుట్టించు, దేవతగా పుట్టించు, దోమగా పుట్టించు, ఏనుగ్గా పుట్టించు, ఎలా పుట్టించు నాకు పర్వాలే. శరీరం ఎలా ఉంటే ఏముందయ్యా, మనస్సు నీకు అర్పించబడే జన్మ ఏదైనా నాకు పర్వాలేదన్నాడు. ఇలా అడిగే దమ్ము భక్తుడికి మాత్రమే ఉంటుందండి. అంతేగాని నాకు ఈ జన్మ సంసారాలు చాలు, జనన మరణాల నుంచి బయటపెట్టను కూడా వాడు అడగడు భక్తుడు. అది గొప్పది. మమ జన్మని జన్మనిశ్వరే భవతాత్ భక్తి రహీతికి త్వయి అన్నారు చైతన్య మహాప్రభు. ఎన్ని జన్మలెత్తని నీకు భక్తి ఉంటే చాలన్నాడు. అందుకే అది ముక్తి కంటే గొప్పది. ఇలా అడుగుతారు కానీ వాళ్ళకి మరి జన్మ ఉండదండి. అందుకే తెలివైన వాళ్ళు భక్తులు. మహానుభావుడు తన దేహాన్ని ఈశ్వరార్పణం చేసుకున్నాడు, అది ఇందులో చెప్పదలుచుకున్నాడు. మొత్తం పులిపాదాలు అయిపోయాయి. అప్పుడు శివుడు అన్నాడు, ఆహా ఎంత ప్రేమయ్యా నా మీద నీకు, నువ్వు నిరంతరం నన్ను అనుభవిస్తున్నావు పూజ రూపంలో, ఇంకేం కావాలి? శివానుభవం నీకున్నది, నీకు నేను పులిపాదాలు ఇచ్చేశాను. అంతేకాదు నీకు ఈ క్షేత్రాన్ని ఇంత అంటి పెట్టుకున్నందుకు, నువ్వు తిరగడం వల్ల ఈ క్షేత్రానికి నీ పేరు ఉండాలి. ఇక నుంచి దీని పేరు వ్యాఘ్రపాదపురము. వ్యాఘ్రపాద పులిపాదాలు, వ్యాఘ్రపురము, రెండు పేర్లు, వ్యాఘ్రపాదపురము వ్యాఘ్రపురము అని దీనికి పేరు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అందుకే ఇప్పటికీ తమిళనాడు దీన్ని పులియూరు అని పిలుస్తారు తమిళ భాషలో. వ్యాఘ్రపురమును వ్యాఘ్రపాదము అని పేరు దిన్నుకున్నది. అలాంటి వ్యాఘ్రపాద క్షేత్రము ఈ దివ్యమైనటువంటి చిదంబరం.
4: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్.

ప్రావర్తత్ ప్రశ్నం ప్రావిశత్తద్వా పృథివీ మిథునగుంసమవతాంతయోర్వీర్యామపాక్రామత్తత్ ప్రశ్నం ప్రావిశత్ తద్వా ఏతదన్వారవదే యథా వా ఇదన్నావం భారం తరిష్యన్నారోహయత్యేషాం వా ఏతద్రక్తామే ఆరక్షత్వేన ఏనాం యజ్ఞాయోద్రుతస్తం పారయతో యథో వై లోకమాని

దక్షిణాయజ్ఞస్యాప్యదంతర్లోహిత మపరంతతో యజ్ఞో దేవతాభ్యాద్వే విశూచి ప్రతిముచ్యతే.

ప్రాయశ్చిత్తిర్విచ్ఛేయ ఛందావం శివా ఏష దేవతాస్తాభ్యారోహతి తాన్యమే స్వరాని ప్రతినుదతే యదాహ నమస్తే అస్వమామాహి గుంసీరితి నమస్కారో వా ఏషో ప్రతినోదాయ దేవతా వై యజ్ఞస్య శర్మ యజ్ఞో యజమానస్య యదాహ విష్ణో శర్మాసి శర్మ మే యచ్చేతి దేవతా వా ఏతద్యజ్ఞస్య శర్మ యజమానస్య ప్రోర్ణతే ప్రావృత ఇతి దీక్షితోసో ఏతదిదీక్షితస్య రూపం యత్ ప్రావృతం తస్మాత్

దండం ప్రయచ్చతి తామేవాస్మై వజ్రం ప్రయచ్చత్యతో వజ్రమేవాస్మై ప్రయచ్చతి గోపీతాయాస్య దగ్ధం ప్రయచ్చత్యేతావతీషీ ఇయం వాక్తత్యతో ఏతావతీహి వాచా వీర్యం క్రియతే యత్ ఉషాదం ప్రయచ్చే త్వాం వాచం మైత్రావరుణో విభజే తగ్విశ్వశ్రుత్యాయాం మైత్రావరుణాయ ప్రయచ్చతి తాదృశ్వో భూతే